సహస్రవలశ అష్టాత్రికంశ్చ శుంధద్భందైవ్యాయ కర్మణే దేవయజ్యాయై మాతరిష్వనః ఘర్మో సిద్యౌరసి పృథివ్యసి

తమసే సస్నితమం పప్రితమం జుష్టతమం వన్హితమం దేవహూతమః కృతమసే హవిర్ధానందృగం హస్వమాహ్వార్మిత్రస్య త్వాచక్షుషా ప్రేక్షే మాభేర్మా సంవిక్థామాత్వా హిగుంశిషమురువాతాయ దేవస్య త్వా సవితః ప్రసవేష్మినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యామగ్నజే జుష్టం నిర్వపామి అగ్నేశోమాభ్యామిదం దేవానామిదమునః సహస్ఫాత్యై త్వా నారాత్యై సువరభివిఖ్యేషం వైశ్వానరం జ్యోతిర్దృగం హంతాం దుర్యాద్యావా పృథివ్యోః ఉర్వంతరిక్షమన్విహ్యతి

ఆరాతయో రక్షసాం భాగోసి వాయుర్వో వివినక్తు దేవో వస్సవితా హిరణ్యపాణిః ప్రతిగృహ్ణాతు వా భాగ ఏకాదశ చ అవధూతకం రక్షోవధూత ఆరాతయోదిత్యాస్త్వగసి ప్రతిత్వా పృథివీవేత్తు దివస్కం భరిరసి ప్రతిత్వాదిత్యాస్త్వగ్వేత్తు ధిషణాసి పర్వత్యా ప్రతిత్వా దివస్కంభనిర్వేత్తు ధిషణాసి పార్వతీయీ ప్రతిత్వా పర్వతిర్వేత్తు దేవస్త్యత్వా సవితః ప్రసవేష్మినోర్బాహుభ్యాం ఉష్ణోహస్తాభ్యామధివపామి ధాన్య

ఉచ్యతాం చక్షురష్టాచత్వారివింశత్యా సంవపామి సమాపో అద్భిరగ్మత సమోషధయోరసేన సగం రేవతీర్జగతేభిర్మధుమతీర్మధుమతేభిస్సృజ్యధ్వం అద్భ్యః పరిప్రజాతాస్థసమద్భిః ప్రుచ్యధ్వం జనయత్యేత్వా సంయోమ్యగ్నయేత్వాగ్నేశోమాభ్యాం మఖస్య శిరోసి ఘర్మోసి విష్

సవితాద్వా వివింశతిస్త్యా ఆదద ఇంద్రస్య బాహురసి దక్షిణ సహస్రభృష్టిః శతతేజా వాయురసి తిగ్మతేజాః పృథివీదేవయజన్యోషధ్యాస్తే మూలం మాహికుంసి సమపహతోరరుః.

ఇష్టి ఎంచ వయం విష్మస్తమతో మా మోగపహతోరరు పృథివ్యా అదే వయజనో వ్రజం గచ్చ గోస్థానం వర్షతు తేజ్యోర్బధాన దేవ సవిత పరమస్యాం పరావతి సతే నపాసేర్యోస్మాన్ ద్వేష్టి ఎంచ వయం విష్మస్తమతో మా మౌగరరుస్తే దివం మాస్కానువసవస్త్వా పరిగృహంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా పరిగృహంతు త్రైష్టుభేన ఛందసా దిత్యాస్త్వా పరిగృహంతు జాగతేన ఛందసా దేవస్య సవితుస్సవే కర్మ కృణ్వంతి వేధస అర్తమస్యుర్త సదనమస్యుర్త శ్రీరసి ధాసి.

అగ్నేసపత్రదంభనమదబ్ధాసో అదాభ్యం ఇమం విష్ట్యామి వరుణస్త్యపా సంయమబధ్నేత సవితా సుకేతః ధాతుశ్చయో

0: ఘోరసి ప్రియే సదసి పంచదశి చ. ఓం
1: ఓం నమః శివాయ. You are listening to shaivam.org radio, the 24/7 spiritual channel from shaivam.org.

నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు శవనీయ నమస్సులు తెలియజేసుకుంటూ, అసౌ అంటే ఈయనే అన్నాడు. అది విశేషం. ఈయనే ఎందుకండి? ఇప్పుడు శివుడు నీలకంఠుడు సర్పాభరణుడు చక్కగా జటాజూటం పెట్టుకున్నవాడు అంటే ఈయనే అని అనగలమా? ఈయనేని ఎవడినైనా చూపిస్తే ఏ డ్రామా నుంచి వచ్చేవయ్యా అనంట. ఎందుకంటే మనకు వెంటనే ఒప్పుకోలేం ఎంత మాట్లాడినా. అందుకు అంత చక్కగా జటాజూటధారి అనేటువంటి స్వామిని గాని శంఖచక్ర గదాపద్మధారిని గాని ఈయనే అల్లం. నా హృదయంలో ధ్యానించుకున్నవాడు లేదా వైకుంఠవాసి కైలాసవాసి అంటున్నాం గాని ఈయనే అని అనగలమా అండి? ఈయనే అని పట్టుకుని అనగలిగేవాడు సూర్యుడు. అందుకు అదిగో ఆయన గారే ఈయన గారే అని మనం చూపించగలిగేది సూర్యుడినే. అందుకే వేదంలో సూర్యుడు గురించి నేరుగా చెప్పిన ప్రతి మంత్రము కూడా అసౌ అనే శబ్దాన్నే ఎక్కువ ప్రయోగించింది. అసావాదిత్యో బ్రహ్మ అని అంటారే, సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే చెప్పనక్కర్లేదు. అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. ఆదిత్యుడికి చెప్పింది అసౌ అని. అందుకే అసౌ అనే మాటే మనకు చెప్తోంది ఆదిత్యుడికి సంబంధించిన విషయమని. అంటే శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇంతవరకు మేము ఇక్కడే ఉన్నాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? నమస్తే రుద్రమన్యవ ఇవన్నీ అన్న తర్వాత ఆ పరమేశ్వరుడు మన బుద్ధికి, నాయన ఎక్కడో దూరంగా లేని నాయన, నీకు దగ్గరగే ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే ప్రకృతి నిండా నేను ఉన్నాను. నీకున్న ప్రకృతి అంతా సూర్యభగవాన్ నుంచే వచ్చింది. మీరు సైన్స్ తెలిసిన మహామేధావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆలోచించండి. మనం చూస్తున్నటువంటి ఈ వాతావరణం అంతా సూర్యుడి వల్ల ఏర్పడిందే కదా. మనం చూస్తున్న పంచభూతాలు గాని, ఈ భూమిలో ప్రతి వస్తువు కూడా గరికపోత మొదలుకుని మన వరకు కూడా ప్రతిదీ సూర్యశక్తితోనే నడుస్తుంది. అవి సంపాదించుకునే ఆహారాలు, వాటి వ్యవస్థలు, వాటి మెలకువ నిద్ర, వాటి వ్యవహారం అన్ని సూర్యుని వల్లే ఆధారపడి నడుస్తుంది. ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు, పంచభూత వ్యవస్థకి ఆయన కారకుడు. అందుకు సూర్యుడు వీటి కారకుడు ఆయన, పాలకుడు ఆయన, సంహారకుడు ఆయన. మూడు ఒప్పుకుంటాం కదా మనం. మూడు చేస్తున్నాడు ఆయన, పెంచుతున్నాడు. చివరికి సమయం మెరిగి మొత్తం లాక్కుంటున్నాడు కూడా సూర్యశక్తిలో మనకి గోచరిస్తుంది. జలాల్ని వృద్ధి చేస్తాడు, జలాల్ని లాగుతున్నాడు. రెండు మూడు పనులు చేస్తున్నాడు. అందుకే మూడు పనులు చేస్తున్నప్పుడు మూడు పనులు బట్టి ఆయనకి త్రయీమూర్తి దివాకరహ అని కూడా మనం చెప్తున్నాం. అందుకు మీకు ఏ దేవతా లక్షణమైనా సూర్యుల్లోనే చూడొచ్చు. అందుకు ఏకం సత్వి ప్రాభుదావదంతి అనడంలో సూర్యశక్తి ఎన్ని విశేషాలుగా పనిచేస్తుందో మనకు సౌర అరుణ మంత్రములు చెప్తున్నాయి. ఆ రహస్యాన్ని సామాన్యుడికి కూడా అందజేయాలని మహర్షులు తపించిపోయి ఆదిత్య హృదయం మొదలైన వాటిలో కూడా మనకి తెలియజేస్తూ, ఏష బ్రహ్మాత విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమ సోమో యపాంపతి పితరో సువస్సాధ్యాయశ్వనో వరుతో మనుగు వాయు వన్ని ప్రజా ప్రాణ ఉర్తికర్త ప్రభాకర. ఇవి చెప్పడంలో అర్థమేమిటి? ఇవి అభితో దిక్షుశ్రిత దిక్కుల అన్నిటి ఎందు కూడా ఈ వాతావరణాది రూప వ్యవస్థగా పంచభూతములుగా సౌరశక్తి మాత్రమే పనిచేస్తుంది. ఆ సౌరశక్తి మనలో కూడా ఉన్నది. ఆ సౌరశక్తే అందుకే ఆదిత్య మండల ఉపాసననదే. అది ఐహిక ప్రయోజనాల నుంచి బ్రహ్మ విద్య వరకు తీసుకువెడుతుంది. గనుకనే ఉపనిషత్తుల్లో ఛాందోగ్యం మొదలైన ఉపనిషత్తుల్లో కూడా అంతరాదిత్య ఉపాసన అని ఒకటి చెప్పారు. అంతరాదిత్య ఉపాసన ఇది చాలా విశేషం. అక్కడ ఆదిత్యుడు ఎలా పనిచేస్తున్నాడో నీ లోపల ఒకటి పనిచేస్తున్నవాడు ఉన్నాడు. కొంచెం ఏకాగ్రంగా వింటే మీరు ఎంత ఆనందిస్తారో ఈ విషయాన్ని. మన మహర్షుల యొక్క విజ్ఞానానికి రెండు చేతులు ఎత్తి దండం పెడతారు. అంత అందంగా చెప్తారు ఇక్కడ. వేదం సూర్య ఆత్మ జగత అని చెప్పింది. జగత్తుకి ఆత్మ సూర్యుడు అని. అసలు ఆత్మ శరీరం ఈ వ్యవస్థ మీద కొంచెం అవగాహన ఉంటే మనకు సులభంగా అర్థమైపోతుంది. జగత్తుకి ఆత్మ సూర్యుడు అంటే నీ జీవుడు నీ శరీరానికి ఎలాగ ఆత్మయ్యే ఉన్నాడో జగత్తుకి ఆయన ఎలా ఆత్మయ్యే ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఇప్పుడు జగత్తంతా ఒక శరీరంగా భావిస్తున్నాం, దానికి ఆయన ఆత్మ అని తెలుసుకుంటూ ఉన్నాం. ఆత్మ వలె ప్రకాశిస్తూ ఉంటాడట చూడండి ఇక్కడ. అందుకే ఆ సూర్యుడు గురించి చెప్తూ ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అని అన్నారండి వేదం. ఎంత బాగా చెప్పింది. ఋగ్వేదంలో ఈ మాట ఉంటుంది, ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం. అంతేగాని ఇదమిత్తమని ఏ స్వరూపం మనం చెప్పగలం? ఆయన ఎలా కనబడుతున్నాడు సూర్యుడు వల్ల చాలా బాగున్నాడండి. అంటే నీ కనబడుతున్న దాన్ని బట్టి నువ్వు అంటున్నావే గాని అది ఆయన యథార్థ స్వరూపం కాదు అని వేదం చెప్పింది. ఇది ఈ మంత్రం అనేవి పరిశీలించకుండా ఈ సైంటిస్టులు చెప్పక ముందు సూర్యుడు కదులుతున్నాడని, ఈ రథం ఇక్కడి నుంచి అక్కడికి వెళుతోందని నమ్మేవారు భారతీయులు అని రాస్తారు ఎవడో. మనం నిజమనుకుంటాం. కానీ నేనేం చెప్తున్నాడు,
మనకి ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అంటున్నాడు. అంటే ఆయన యథార్థ స్వరూపం అది కాదు, నువ్వు భూమి నుంచి గమనిస్తున్నావు గనక నిట్నుంచడు కదులుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాడు. దీన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక అందమైన భావన మీరు తీసుకురావచ్చు. అందుకు చెప్తున్నాను, ఇక్కడ భూమి కదులుతుంది, చూడండి ఎంత విశేషం, భూమి కదులుతుంది. కానీ కదులుతుందంటే ఒప్పుకుంటామా? ఇప్పుడు భయపడతాం మేము, భూమి కదలడం లేదని అనుకుంటున్నాం, సూర్యుడు కదలడం లేదు, ఒప్పుకుంటామా? కదులుతున్నాడనే అనిపిస్తాం. చూడండి, కదులుతున్న వస్తువు కదలకుండా ఉన్నట్లు కనిపిస్తున్నది, కదలని వస్తువు కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఆశ్చర్యం, ఇంత పట్టుకుని మనం ఈ జగత్తు కనిపించేదే కాదయ్యా అని చెప్పిన శంకరుల మాటను కాదనగలమా? ఇప్పుడు చెప్పండి, ఏది స్వరూపం? అదే వేదం, తదేజతి తన్నైజతి తద్ధూరే తద్వంతికే. అది కదులుట లేదు, అది కదులుతున్నది, ఇలా చెప్పిందండి వేదం. ఇప్పుడు కదలని వాడు కదులుతున్నట్టు కనిపిస్తున్నాడు, కదులుతున్నది కదలనట్లు కనిపిస్తున్నది. ఇది మన శరీరం వైపు అప్లై చేయండి. శరీరం అనేటువంటిది నిజానికి జడం, అది అస్సలు కదలదు, దాని కదిలే లక్షణం లేదు. లోపల ఒకడు ఉన్నాడు ఆత్మ, ఆయన అస్సలు నిశ్చలంగా ఉన్నటువంటి వాడే. అలాగే భూమి కదలనిదే, సూర్యుడు కదలని వాడే. మీరు ఆలోచిస్తారు, అయ్యా భూమి కదులుతుంది మీరు కదలనట్టు ఎలా చెప్తున్నారు అంటే, సూర్యుడు పంపించినటువంటి చైతన్యము ఆకర్షణ మొదలైన శక్తులతో భూమి చలనం సాగిస్తుంది. కానీ దానంతట అది కదిలే శక్తి దానికి లేదు. ఇప్పుడు చెప్పండి, భూమి కదులుతుందా? ఆ భూమిని కదిలిస్తున్నవాడు దాని యందు ప్రవేశించి కదిలించడం వల్ల కదులుతోంది గనక సూర్యుడు కదులుతున్నాడు ఒప్పుకోవాలి కదా. ఆయన కదిలించే శక్తి కలిగినప్పుడే కదా ఇది కదులుతుంది. అందుకు భూమిని కదిలించేదెవడు? ఆయన. ఆయన ఆకర్షణ శక్తిని కానీ లోపలికి లాక్కుంటే ఈ భూమి అవుతుంది, ఆయన కడుపులో గెలు కూర్చుంటుంది, అవునా కదా. ఇంకా మీకు ఈ అంతరిక్ష శాస్త్రం కానీ మీరు అధ్యయనం చేస్తే బ్లాక్ హోల్స్ మొదలైన సబ్జెక్ట్ చాలా వస్తుంది, ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. ఇదండి, మొన్న ఇటీవలే ఒక డెడ్ స్టార్ లోకి 300 మిలియన్ల సూర్యులు వెళ్ళిపోయేస్తారు. చూడండి ఇక్కడ విశేషం, అది ఆ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. విశ్వం గురించి చెప్తే పిచ్చెక్కుతుంది మనకి. సైన్స్ సైన్స్ అని ప్రశ్నిస్తాం కానీ నిజంగా చెప్పడం మొదలెడితే పిచ్చెక్కుతాం. ఆ సైన్సే భారతీయ వేద విజ్ఞానం, మరేమిటో కాదు. ఇక్కడ మీరు పరిశీలించితే భూమి కదులుతోంది అనుకున్నాం గాని కదలడం లేదు, కదిలించేది ఒకటి ఉంది. ఎవడు అంటే కదలకుండా ఉన్న సూర్యుడు కదిలిస్తున్నాడు. కదలకుండా ఉన్న సూర్యుడు కదలని జడలక్షణం గల పృథ్వీని చలింపజేస్తూ తిప్పుతున్నాడు అనేది సైంటిఫిక్ గా మనం ఒప్పుకుంటున్నాం. అదేవిధంగా జడలక్షణం గల ఈ దేహంలో తన చైతన్యాన్ని ప్రవహింపజేస్తూ ఈ శరీరం కదలడం లేదండి అంటావా? కదులుతున్న శరీరమే ఒప్పుకుంటున్నాం. నిజంగా కదులుతుందా? నిజంగా కదిలితే ప్రాణం పోయిన వాడిని కదిలించి కదలమని లేవమని అనండి, కదలలేడే. ఎవడ లోపల ఒకడు ఉన్నాడు, వాడు కదిలిస్తున్నాడు. ఈ కదిలిస్తున్న వాడు కదులుతున్నాడా? కదలట్లేదు. కదలట్లేదు, కదులుతున్నాడు. ఆ లోపల ఆత్మగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు తన చైతన్యాన్ని ప్రాణశక్తి ద్వారా ప్రతి ఇంద్రియంలో ప్రసరింపజేసి శరీరాన్ని కదిలిస్తున్నాడు. కదులుతోంది శరీరం అనుకుంటూ ఉన్నాం మనం, ఆ శరీరంలో వాడు కదులుతున్నాడు అనుకున్నాం. కానీ కదులుతున్న శరీరంలో కదలకుండా ఉండి కదిలిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కదలడం లేదు, శరీరం కదలడం లేదు, కదులుతున్నట్టు కనిపిస్తోంది. అదే ఇక్కడ విశేషం, చైతన్య లక్షణం అంతా. ఇక్కడ మన శరీరాన్ని ఆత్మని ఎలా అధ్యయనం చేసుకున్నామో, సూర్య ఆత్మా జగత. అందుకే వేదాంత విద్యను మనకి అరటిపండు పొడిచి పట్టినట్టు చెప్పడానికి సూర్యుడు సహకరించినట్టు మరి ఎవరు సహకరించరు. ఎప్పుడైనా సూర్యుడు గురించి చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు చెప్పుకోవచ్చు. ఈ వివరములన్నీ కూడా మనకి చెప్పబడుతూ వేదం అనేక రహస్యాలు చెప్పింది, సౌర విజ్ఞానం. అందుకే ఎలా కనపడుతున్నాడో అలా అంటున్నాం, యాదృగ్ దృశ్యతే తాదృగుచ్యతే. ఇది ఋగ్వేదంలో చెప్పబడినటువంటి విషయం, ఎలా కనపడుతున్నాడో తాదృగుచ్యతే, ఆ విధంగా మనం అంటున్నాం అనడంలో చాలు కదండి. ఇంత విశేషం చక్కగా చెప్పబడింది. ఈ విషయమే మొన్న ఈ మధ్య అణుశాస్త్రవేత్తలైనటువంటి డాక్టర్ రాబర్ట్ ఓపెన్ హేమర్ అనే ఒక ఆయన చెప్తాడు, అణువు గురించి చెప్తున్నాడు ఆయన. అణువులో ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కదులుతున్నాయా? కదలడం లేదుట. ఉన్నాయా? స్థిరంగా ఉన్నాయంటే ఉండడం లేదుట. అన్ని నో నో నో నో అని ఆన్సర్ చెప్పాడు అతను. ఏమిటి అంటే నిర్ధారించలేకపోతున్నాం అన్నాడు చివరికి. అంటే వేదం చెప్పిన నేతి నేతి అనే మాట అక్కడ కనిపిస్తుంది విశ్వంలో. అందుకే కదలిక కదలడం ఈ రెండు కూడా ఒక చిత్రమైన లీల మాత్రమే. అందుకే లోకవత్తు లీలా కైవల్యం అంది బ్రహ్మసూత్రములు. దీనినే
శంకరుల వారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నటువంటి విషయం ఇది. ఇవన్నీ మనం కల్పించి చూసుకుంటే కనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఆదిత్య అనేటటువంటి విషయంలో చెప్పారు. అంతరాదిత్య ఉపాసన అనడంలో నేను ఇదంతా వివరించడం జరిగింది. ఆ సూర్యభగవానుడికి జగత్తుకి ఉన్న రిలేషన్స్ చూసుకుని ఈ జగత్తినంతటిని సూర్యుడు ఎలా తన ప్రాణశక్తితో పరికి నడిపిస్తున్నాడు, నీ లోపల అంతర్యామయ్యే ఉన్న పరమాత్మ కూడా నీ శరీరాన్నంతటిని నడిపిస్తున్నాడు. కంటికి చూసే శక్తిని, చెవికి వినే శక్తిని, అదే విధంగా మెదడుకి ఆలోచించే శక్తిని, కాలికి కదిలే శక్తిని, చేతికి స్పర్శనిచ్చే శక్తిని, ఇన్నిటినీ ఇస్తున్నాడు ఆయన. కానీ ఇందువల్ల ఇవన్నీ నేను చేశాను గనక ఆయనే చేయించాడు అనడానికి మనకి లేదే. ఏ విధంగా సూర్యభగవానుడు తన కాంతి కిరణాలను అన్నిటి మీద ప్రసరించాడు. ఆయన ప్రసరించడం చేతనే పువ్వులు వికసించాయి. ఆయన ప్రసరించడం వల్ల మనం నిద్రలు లేచాం. ఆయన యొక్క కిరణశక్తిని గ్రహించే నదులు ప్రవహిస్తున్నాయి, సముద్రాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి చేత కదులుతున్నాయి. కానీ ఆయన కిరణాలు వేటి వేటి మీద పడుతున్నాయో అవన్నీ ప్రకాశిస్తున్నాయి, కానీ ఈ చెట్ల ఈ పువ్వుల రంగులు ఆయనకు అంటట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ జలముల యొక్క తడి ఆయనకు అంటట్లేదు. ఈ వీటి లక్షణం ఆయనకు అంటట్లేదు. ఆయన లేకపోతే మళ్ళీ ఇవేవీ లేవు. అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరము ద్వారా ఇన్ని చేస్తున్నా ఇవేవీ దానికి అంటట్లేదు. ఇలా మనం పరిశీలించి చూస్తే సూర్య ఆత్మా జగత, అందుకు అసౌ ఇక్కడే ఉన్నాడు అంటే ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని చెప్పడం, ఇది విశేషం. అసౌ యస్తామ్రో అరుణంగు తభభృస్సుమంగళ, నిద్రపోయాం లేచాం నడుస్తూ ఉన్నాం, ఆత్మ చైతన్యం మనలో ఉంచి ప్రసరింపబడింది, కానీ అసలు వాడు నిద్రపోలేదు. అంటే సూర్యుడికి ఉదయం లేదు, అస్తమయం లేదు, ఒప్పుకుంటాం కదా. ఇవన్నీ మీరు ఆలోచించండి, మీకే తెలిసిపోతుంది. అందుకు ఆదిత్యుడు అక్కడ వ్యవస్థ ఇక్కడ వ్యవస్థ ఒక్కటే కనిపిస్తుంది మనకి. దీన్ని అంతరాదిత్యోపాసన అని మనం గమనించవచ్చు. అంతరాదిత్య అని ఎందుకన్నారు, ఇది ఒకటి చూడండి. దితి అంటే ఛేదించబడేది అని అర్థం. అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది. ఆదిత్య అంటే ఛేదించడానికి వీలు లేనివాడు, అంటే అఖండమైన తేజస్వరూపుడు. సూర్యుని ఎవరు ముక్కలు చేయలేరు, అందుకే ఆదిత్యుడు. అలాగే మరో ఆదిత్యుడు లోపడున్నాడు, అఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అని గీతలో పరమాత్మ చెప్పాడు. ఆయన ఛేదించలేం తడపలేం అన్నవాడు, వాడు అసలాదిత్యుడు, వాడు అంతరాదిత్యుడు. ఆ అంతరాదిత్య తేజస్సు వల్ల మనం నడుస్తున్నటువంటి వాళ్ళం. అందుకే ఇది తెలియాలి అంటే ఆ సూర్యుణ్ణి అనుసరించి ఎవడు ఉపాసన చేస్తున్నాడో, ఆ సూర్య భగవానుల్లో ఉన్న పరమేశ్వరుని తెలుసుకుంటున్నాడో వాడు తెలుసుకోగలుగుతున్నాడు విషయాన్ని. అందుకే మన పెద్దవాళ్ళు సూర్యోదయాత్పూర్వం నిద్రలెమ్మని, ఆ సమయంలో ధ్యానం చేయమని, త్రిసంధ్యల్లోని సూర్యుణ్ణి ఉపాసించమని, నీ అభీష్ట దైవాన్నైనా సూర్యంలో దర్శించి ఉపాసించమని చెప్పారు. నీకు విష్ణువే పరదైవమైతే జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు ధృత శంఖ చక్ర ప్రార్థించుకో. కాదండి, మాకు అమ్మవారు భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని తల్లి, కాదు కాదు శివుడు సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం వ్యయం. పైగా నవగ్రహ శాస్త్రం మనం అధ్యయనం చేస్తే, జ్యోతిష్ శాస్త్రం వైపు వస్తే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ప్రత్యర్దేవతను చెప్తూ వచ్చారు. ఆది గ్రహమైనటువంటి సూర్య భగవానుడికి ఎవరు అధిష్టానం మూలం అంటే ఆది దైవమైనటువంటి పరమశివుడు, ప్రథమో దైవ్యో భిషక్. అందుకే సూర్యుడిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే రుద్రుణ్ణి ఉపాసన చేయాలి. ఆదివారానికి సూర్యుడని, సోమవారానికి లక్ష్మి అని లేదా గౌరీ అని, మంగళవారానికి సుబ్రహ్మణ్యుడని, బుధవారానికి విష్ణువని ఇలా ఒక్కొక్క దేవతని చెప్పారు. అలాగా ఆదివారానికి సూర్యుని చెప్పారు, మన శివుణ్ణి చెప్పారు. ఈ విధంగా సూర్యునికి శివునికి ఉన్న సంబంధాన్ని మనం గమనించుతున్నాం. అయితే సోమ మంగళ బుధవారాలు ఎవరివి? అవి కూడా సౌరశక్తి విశేషాలే. కానీ అప్పుడు కనబడినప్పుడు ఆ సూర్యుడే విష్ణువుగా, ఆ సూర్యుడే అమ్మగా ఇలా వివిధ రూపాలతో గోచరిస్తున్నాడు. అందుకే సూర్యుని మనం గమనించినప్పుడు ఏకత్వం తెలుస్తుంది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అనే మాట కూడా సూర్యుడితోనే చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవిహి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత, అదే విషయం చెప్పారే అర్థం చేసుకోవడానికి. ఇదంతా కూడా ఏదో మన చమత్కారాలతో చెప్పట్లేదు, మన వేద భగవద్గీత పురాణాది ఇతిహాసాలన్నిటి ఆధారంగా మనం చెప్తున్నాం. అందుకు అసౌ యస్తామ్రో అరుణవు తభభృస్సు మంగళ, అసౌ ఈయనే. ఇంతసేపు మేము చెప్పిన రుద్రుడు గారు ఉన్నారే, ఆయన ఈయనే. ఈయన ఎలా ఉన్నాడు? తామ్రహ అరుణహ బభృగు, మూడు విషయాలు చెప్పారు. అంటే
ఉదేతి తాం ఉదేతి సవిత తామ్రస్ తామ్రస్తవే ఏతి చ అని శ్లోకం ఉంది. ఉదేతి సవిత తామ్రహ, సూర్యుడు ఉదయించినప్పుడు తామ్రవర్ణంతో ఉంటాట, పూర్తి రెడ్ కలర్, తర్వాత నెమ్మదిగా అరుణవర్ణం, తర్వాత నెమ్మదిగా బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకు ఆ మూడు వర్ణములుగా మారుతున్న సూర్య భగవానుడు యొక్క విశేషం చెప్తున్నారు. మనకు ఒకటే వర్ణం తెలుసు, ఎందుకంటే అంత పొద్దున్న లేచి ఇప్పుడు చూడమని, పొద్దున్న లేచేవాడు మూడింటినీ అబ్జర్వ్ చేయొచ్చు. తామ్ర అరుణ సుమంగళ. ఇంకా దీనిలో చాలా ఫిలాసఫీ ఉందనుకోండి, చైతన్యం వ్యక్తీకరణ ప్రథమ వ్యక్తీకరణలో ఉండాది, ఆ రెడ్డిష్నెస్ దానిలో సర్వం దాగి ఉంటాయి, అందులోంచి క్రమంగా విస్తృతి చెంది శక్తులన్నీ వస్తాయి. కనుక ఆ రెడ్డిష్ అనేది ఒక బీజప్రాయమైన ఒక అవస్థ, అందులోంచి స్పందన వల్ల వచ్చే రంగు ఎరుపు, స్పందించగానే ఆ ఎర్రని తనం బయటపడుతుంది, అది విస్తృతంగా వస్తుంది. అందుకే ఆ ప్రథమ వర్ణం వర్ణానామాద్యం లోహితం అని చెప్పినటువంటి శాస్త్రరీత్యా ఆ లోహిత వర్ణాన్ని మన అరుణ అని అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. పాటలు ఈ కుసుమ ప్రభ ఇత్యాది విషయాలన్నీ కూడా అందులో సంకేతములు. మొత్తానికి ఆ సూర్యస్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనం ఇన్ని రూపములుగా కొలుచుకుంటున్నాం. పరమశివుడు రుద్రుడు సూర్యస్వరూపంగా మొదట తామ్రవర్ణంలో, తర్వాత అరుణవర్ణంలో, తర్వాత వభ్రువర్ణంలో గోచరిస్తున్నాడు. ఇన్ని రకములుగా గోచరించినప్పటికీ అలాగే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కలా కనిపిస్తున్నాడు సూర్య భగవానుడు. ఎప్పుడూ ప్రచండంగా ఉండడు, ఎప్పుడూ ప్రసన్నంగా ఉండడు ఆయన, ఆయా కాలధర్మాలు బట్టి. ఆ ప్రచండతని ప్రసన్నతని మనం ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించుకున్నా అని పట్టించుకోరు, ఎందుకు అలా పనిచేయాలో ఆయనకు తెలుసు. నేను ఇలా ప్రచండంగా ప్రకాశించడం చేత ఎవడికి మేలు చేయబోతున్నాను, ఎప్పటికి మేలు చేయబోతున్నాను అనే విషయం నాకు తెలుసు అంటాడు సూర్యుడు. ఆయనకు తెలుసు ఇంత తీవ్రంగా ఎందుకు మండుతున్నావయ్యా అంటే, తర్వాత వచ్చే కాలంలో నీకు అంత వర్షం కావాలి గనక అంటాడు ఆయన. ఆయనకు తెలుసు ఇక్కడ తీసుకోవడం, దాన్ని ఏ విధంగా మళ్ళీ వ్యవస్థ చేసి భూమి మీదకు పంపాలని తెలుసు. అందుకే గ్రహించడం, తిరిగి పంపించడం అనే వ్యవస్థలో ఎప్పుడు ఎలా ప్రకాశించాలో తెలుసు. ఆ స్వామి ఒక్క రోజులో మనం గమనించినప్పుడు మూడు విధములుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎన్ని రకములుగా ప్రకాశించినా ఆయన స్వభావం ఏమిటి? సుమంగళ. ఆయన ఎప్పుడు సుమంగళ, లోకానికి హితకారకుడయ్యా. అందుకే సూర్యుడు జగద్బాంధవుడు, కర్మసాక్షి, ప్రత్యక్ష దైవం. ఎంత చక్కగా పిలుచుకుంటారండి మన భారతీయులు సూర్యుణ్ణి. ఆయన వస్తున్నాడంటే చాలు, అంతవరకు అప్పటికే స్నానం చేసి సిద్ధంగా ఉంటారు. ఆ వస్తున్న స్వామిని చూడగానే భారతీయులు జలములు తీసుకుని ఆహ్వానిస్తూ అర్ఘ్యప్రదానం చేస్తారు. వారి వారికి ఉపదేశింపబడ్డ మార్గాలు ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నారు. అంటే ఆయన రాకముందే రెడీ అయిపోతున్నారు వీళ్ళు. ఒక మహానుభావుడు మన ఇంటికి వస్తాడని కబురు తెలియగానే ఆయన ఇంటికి వచ్చి తలుపు దిశగా వచ్చారా అని ఆవలించి వచ్చి కూర్చోండి అని వాళ్ళ ముందు చీపురు పట్టుకుని తుడుస్తామా చెప్పండి. వాళ్ళు రాకముందే ఫుల్ ప్రిపేర్డ్. అందుకే భారతదేశం సూర్య భగవానుడు రాకముందే తెరచిన తలుపులతో, కడిగిన గుమ్మాలతో, దిద్దిన రంగవల్లలతో ఆయనకి స్వాగతాలు పలికింది. వీళ్ళెప్పుడూ భారతులు, వెలుగు మీద ఆసక్తి కలిగిన వారు, చీకట్లో మగ్గిపోవాలనుకునేవారు కారు, అర్ధరాత్రి 12 గంటలకి డేట్ను మార్చుకునేవాళ్లు కారు భారతీయులు. వాళ్ళు సూర్యుడు ఉదయంతో మా రోజు మొదలైందంటారు. కర్మసాక్షి చూస్తేనే మాకు రోజు, కర్మసాక్షి లేకపోతే మేము కర్మ చెయ్యం, మా కర్మలకు సాక్షి ఆయన అన్నటువంటి వారు. అందుకే ప్రతి పిట్ట ప్రతి జంతువు సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటే గోళ్లకు వెళ్ళిపోతాయి, మౌనం వహిస్తాయి. ప్రకృతి యొక్క ధర్మం అది, సూర్యుడికి అనుగుణంగా స్పందిస్తాయి. మనమేమో తెలివైన వాళ్ళం అనుకుని ప్రకృతి విరుద్ధంగా సూర్యుడు అస్తమించాక కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడం. సూర్యుడు అస్తమించాక చేయవలసిన కార్యక్రమం ఒక్కటే, అంతరవలోకన. సూర్యుడు ఉదయించినప్పుడు చేయవలసింది ఆ అంతర్గతంగా సంపాదించిన శక్తితో బాహ్యానికి చేయవలసిన సత్కార్యాలన్నీ చేస్తూ బాగుపడ్డాం. ఈ ఒక్క గొప్ప వ్యవస్థని ఏర్పాటు చేశారు. అందుకే భారతీయుల ప్రతి కదలికలో ఒక వైదిక జీవన విధానం ఉంది. అందుకే వేదాలనేవి ఎవరో ఒక వర్గం వారి సొత్తు కాదు, భారతీయుల సొత్తు అది. భారతీయులందరూ వైదిక మతస్థులే. అయితే దాన్ని అధ్యయనం అధ్యాపనం చేయడం కొందరి పని, ఆ జ్ఞానాన్ని పంచి అందరూ ఆచరించడం అందరి పని. అందుకే భారతీయ ప్రతి ఆచారంలో కూడా వేద ధర్మమే కనిపిస్తుంది. అందుకు సూర్య భగవాన్ అబ్జర్వ్ చేస్తూ అసౌయస్తామ్రౌ అరుణ ఉతభ భృస్సుమంగళ, ఆయన శక్తులే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి అని వివరించి అటు తర్వాత మంత్రం ఇంకా అందంగా సూర్య భగవాన్ని ఆవిష్కరిస్తోంది చూడండి. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతయినం గోప అదృశన్ నదృశన్నుదహార్య ఉతయినం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. ఇది తర్వాతి మాట.
మళ్లీ అసౌ అనే మొదలు పెట్టింది. అంటే మనం పోల్చుకోవాలి ఆ శబ్దం బట్టి. వేద సంప్రదాయం అంటారు దీన్ని, వేదాలకు సంప్రదాయం ఉంది. ఈ శబ్దం ప్రయోగించిందంటే వేదం యొక్క అలవాటు తెలుసుకోవాలి మనం. ఒక మనిషి మాట్లాడుతున్న బట్టి, వాడు అలవాటు బట్టి ఆ మాట ఆడేది ఉంటే వాడి ఉద్దేశం ఇది అని తెలుసుకోవాలి. అందుకే వేదం అసౌ అనే మాట ఒక అలవాటు బట్టి మాట్లాడుతుంది. సూర్యుడు గురించి చెప్పేటప్పుడు అసౌ అనడం దానికి అలవాటు వేదానికి. అందుకే మళ్ళీ అసౌ అన్నది ఇక్కడ కూడా అసౌ యహ అవసర్పతి అంటే కదులుతూ వెళుతున్నటువంటి వాడు. సర్ప అంటే కదులుట. ఎలా కదులుతున్నాడు? అవసర్పత, అనిష్టంగా కదులుతున్నాడు. ఆయన కదలికి ఇదైనా ఎవడ నిర్ణయించగలడు? ఏది ఇందాక చెప్పినట్టు సూర్యుడు కదులుతున్నాడా కదలని లేదా అనద్దు. సూర్యుడు కదలకపోయినా మనకు తెలిసి ఆయన కిరణ శక్తులు కదిలి ఇక్కడ దాకా వస్తేనే మన వ్యవహారాలు సాగుతున్నాయి కదా. అందుకు కదులుతున్నాడు అంటే ఆయన కిరణ శక్తులు మొదలైనవన్నీ చలిస్తూ ఉన్నాయి అని అర్థం. రథంలో కూర్చున్నవాడు కదలడు, రథం కదులుతుంది. అవునా లేదా? గుర్రాలు కదులుతాయి. అలాగే సూర్యుడు కదలకపోయినా ఆయన నుంచి ప్రసరింపబడుతున్న కిరణ జాలములన్నీ కదిలి వస్తున్నాయట. అందుకే ఆ కిరణ జాలాలకు అశ్వములు అని పేర్లు. ఎన్ని అశ్వాలండి? ఏకో అశ్వో సప్తనామా వేదం చెప్పింది. ఒకే గుర్రానికి ఏడు అని పేరుట. ఇదేమిటండి, ఒక్క గుర్రానికి ఏడు అని పేరేమిటి? కాంతి సిద్ధాంతం చెప్పింది వేదం. అక్కడ ఒక్క కాంతిని విశ్లేషిస్తే సప్తవర్ణాలు అవుతుంది. అందుకే ఏకో అశ్వో సప్తనామ, ఒక్క అశ్వమే సప్తమైంది. కానీ సప్త కాదు నిజానికి ఏకం. ఇది మనకు తెలిసిన విషయమే. ఆ వాటిని ఇంకా ఎనలైజ్ చేస్తే సప్తం నుంచి ఎన్ని పుడతాయో మనకు తెలియదు. అందుకే బహువర్ణాలను కూడా వర్ణిస్తూ వచ్చిందనమాట. అందుకే ఒకే వర్ణం ఏడై రావడమే సప్తాశ్వములు అంటే. అయితే అశ్వం అని పేరు ఎందుకు పెట్టారు? అశ్వం అంటే అర్థమేమిటి? అశ్వం కాంతి కిరణానికి వేదం చెప్పిన శబ్దం. అశువ్యాప్తవు అనే ధాతువు నుంచి అశ్వ అనే శబ్దం పుట్టింది. అశు అంటే దీని నుంచి ఆసు అనే మాట కూడా మీకు వచ్చింది. ఆసుకవిత్తం మాట విన్నారు కదా. ఎందుకంటే ఆసుకవిత్తంతో తలలు బొప్పు కట్టిన వాళ్ళు బాగా ఉంటారు. అందుకే పేరు గుర్తుంటుంది చాలా మందికి. అశు ఆసు, ఆసు అంటే వెంటనే అని అర్థం. అలాగే అశు వెంటనే వ్యాపించుట అని అర్థం. అంటే అతి వేగంగా వెళ్ళగలిగేది, అతి వేగంగా వ్యాపించగలిగేది ఏదో అది అశ్వ అని చెప్పబడుతుంది. అందుకే కాంతి కిరణాలకి అశ్వములు అని పేర్లు. అశువ్యాప్తవు అనే ధాతువు నుంచి. చూడండి వేదం ఎంత చక్కగా చెప్తున్నదో. బహువర్ణములైన కాంతుల్ని వెదజల్లుతూ వచ్చే పరమేశ్వరుడు ఆయన. అందుకే అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహిత. నీలగ్రీవ అంటే నీలకంఠుడైనటువంటి వాడు, విలోహిత బాగా ఎర్రగా ఉన్నటువంటి వాడు. పరమేశ్వరుడికి రెండు స్వరూపాలు ఇక్కడ చూపిస్తున్నారు. నీలగ్రీవుడు అంటే విషాన్ని ధరించి నీలవర్ణంతో ప్రకాశిస్తున్నవాడు. విలోహిత రెడ్డిష్ట అంటే ఆయన పింగళ జటలు ఇవన్నీ ఉన్నాయి. మీరు రెండు పరిశీలించి చూస్తే నీలకంఠం ఎర్రని జడలు, విలోహిత ఈ రెండూ చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ నీల శబ్దం జలవాచకమైతే సూర్యకిరణ అంతర్గర్భితంగా ఈ జలములు అన్ని దాగి ఉంటాయి. అదేవిధంగా ఆయన కిరణాల్లో రెడ్డిష్ అగ్ని లక్షణం బాగా ఉన్నది విలోహిత అనడంలో. అలాగే మీకు అల్ట్రావైలెట్ రేస్, అతినీల లోహిత కిరణములు వీటి విన్నారే, ఆ శబ్దాలు మీకు ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. ఇవి కిరణ శక్తులే నీలగ్రీవ విలోహిత అని చెప్పబడుతున్నది. అంటే పరమేశ్వరుడు సూర్యమండలాంతర్వర్తి అయి గోచరిస్తున్నాడు. అందుకే పద్మపురాణంలో శివుడు ఒక మాట చెప్తాడు ఉపాసన గురించి శివగీతలో. ఏమనంటే నన్ను ధ్యానించాలి అంటే అనేక లింగముల యందు ఆవాహన చేసి ధ్యానించండి. నేను స్వయంభూగా వెలిసినటువంటి జ్యోతిర్లింగములు మొదలైన వాటి యందు ఆరాధించాడు. ఎందుకంటే ప్రతిదానిలోనూ నేనే లీనమై ఉన్నాను కనుక నువ్వు దేన్నైనా లింగంగా ఆరాధించాడు. పరమేశ్వరుడు దేనిలో లీనమై ఉన్నాడో దానికి లింగం అని పేరు. లింగం అంటే మరేమిటో కాదు. పరమేశ్వరుడు జ్యోతిర్లింగం అని మనం భావించినప్పుడు జ్యోతిస్వరూపంగా దీనిలో లీనమై ఉన్నాడు అని అర్థం. అలాగే మనం దేన్ని భావిస్తున్నామో దాని లింగం అని ఎందుకంటున్నామంటే పరమేశ్వర చైతన్యాన్ని దానిలో లీనమైనట్లుగా మనం దర్శించి ఉపాసిస్తున్నాం గనక దానికి లింగం అని పేరు. ఇలాగ పరమేశ్వరుడు లింగమై భాషించుతూ ఉన్నటువంటి విషయాలు మనం తీసుకుంటే ఎప్పుడూ ఉదయాన్నే ఒక మహాలింగం వస్తుందిట. ఆ మహాలింగమే సూర్యుడు. సూర్యుడు లింగస్వరూపుడు. అందుకే శివుణ్ణి అష్టమూర్తుల్లో ఒకటి సూర్యుడు అని చెప్తున్నాం. అందుకే సూర్యలింగం ఆయన. సూర్యలింగం అని పేరు పెట్టుకున్నటువంటి వారు కూడా మనకు కనిపిస్తారు. సూర్యుడు లింగం, లింగాకారం అవునా కాదా చెప్పండి. నిజంగా జ్యోతిర్లింగం అంటే అంతకంటే జ్యోతిర్లింగాన్ని మనం చూడగలమా చెప్పండి, ఉంటే చెప్పండి. అందుకు ప్రతి వారిని ఉదయాన్నే వచ్చి ఆ జ్యోతిర్లింగం తట్టి లేపుతుంది. గుర్తించలేకపోతున్నాం మనం. ఆ ఇలా గుర్తించలేని వాడు సాక్షాత్తు శివుడు వచ్చినా గుర్తించలేడు, గుర్తుపెట్టుకోండి.
సాక్షాత్ శివుడు వచ్చినా గుర్తించలేడు. శివుణ్ణి గుర్తించగలిగేవాడు పొద్దున్నే లేచి డాన్స్ చేస్తాడు, ఎందుకంటే నా శివుడు వచ్చాడు నన్ను కాపాడడానికి. ఎప్పుడైతే నా స్వామి వచ్చాడని తెలుసుకున్నాడో వెంటనే ఆయన వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాడుగా గిరీశ ఉన్నతంలోంచి. ఇంకా వాడు అబద్ధాలు అడగలడా? వాడు పాపకర్మ చేయగలడా? వాడు భయపడగలడా? అధైర్యపడగలడా? నా స్వామి అక్కడి నుంచి వచ్చి తన వెలుగుల చేతులు చాచి మరీ నన్ను నిమిరి తట్టి నన్ను గమనిస్తూ నా కోసం ఈ పంటలు పండించి నా కడుపు నింపి నా కోసం అంత చేస్తున్న ఆ సూర్యలింగ స్వరూపుడు పరమేశ్వరుడు ఉన్నాడే, ఎందుకయ్యా గుండ్రంగా మారిపోయాడు? మీరు గుండ్రపుడు వస్తువు గరగరగరగర తిరిగి రాగలదు, అదే అయితే మీరు మామూలు వస్తువు అయితే వెళ్ళలేదు. అది ఆయన అంత తొందరగా రాగలడు. రోలింగ్ స్టోన్ అంటారే ఆయన ఆ వేగం రావడం ఆ లక్షణం. అలా పరమేశ్వరుడు సూర్య రూపంలో నన్ను అనుగ్రహిస్తున్నాడు. ఇది తెలిస్తే చాలండి, ఉదయం లేచిన వెంటనే ఆ పరమేశ్వరుని సూర్యమండలంలో నమస్కరించుకుంటే ఇంకేం కావాలి? అందుకే అక్కడ చెప్తాడు శివగీతలో పరమేశ్వరుడు, ఎవరైతే నన్ను సూర్యమండలంలో ధ్యానించి నా మంత్రాన్ని గాని నా

0: గిట్టివాడు కాదనే అర్థం. లేదా కొంచెం అటు ఇటు చూసుకుంటూ తలుపు తోద్దామా లేదా అని ఆలోచిస్తున్నట్టు అలా చూసేవాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనం. హాయిగా ఎవడు వెళ్ళిపోతాడు, ఆ ఇల్లు ఎవడితో వాడు వెళ్తాడట. అలాగే అలా శివుడిలోకి అలా వెళ్ళిపోతాడట. అంటే శివుడు మనవాడు, మన అసలైన చోటది, మనకు నిజమైన చోటది, మనకి స్వాభావికమైన చోటది, మనకు చొరవైన చోటది, చనువైన చోటది. కానీ మన అజ్ఞానంతో అది మంది కాదేమో అని భయపడి కూర్చున్నాం. ఆ అజ్ఞానం పోవాలి అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని ఆరాధన చేస్తే నా అతడి సహజమైన చోటు నేనే అని తెలుసుకుని వాడు స్వాభావికమైనటువంటి ఆత్మస్వరూపంగా అర్థం చేసుకుని వాడు నన్ను చెందుతున్నాడు అని పరమేశ్వరుడు పద్మపురాణంలో శివగీతలో చెప్పారు. అందుకు అసౌయోవ సర్పతి నీలగ్రీవో విలోహిత. ఇక్కడ నువ్వు నమస్కరిస్తున్న రుద్రుడు ఎక్కడో లేడయ్యా, ఆ దగ్గరున్నాడు అని చెప్తోంది వేదం. అందుకే ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతిన. ఇది విశేషం ఇక్కడ చెప్తున్నది. ఉత ఏనం ఇంకా ఏనం ఈయనను ఎవరు చూస్తున్నారు? గోపాహ ఉదహార్య అదృశన్. గోపకులు ఉదహార్యులు కూడా చూస్తున్నారు ఆయన్ని. గోపకులు అంటే పాలు మొదలైనవి తీసుకెళ్లేవారు, ఉదహార్య అంటే నీళ్లు మొదలైనవి మోసుకు వెళ్ళేవారు. ఇది ఒక వ్యాఖ్యానం, దీన్ని మనం గమనిద్దాం.
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Nandishwarudu Porokalamlo Sarangkayanudu ani oka maharshi undevadu. Atadi yokka kumarudu Siladudu. Siladudiki santanam ledu. Santanam kosam atanu cheyanaatvanti vratam ledu. Aadan teertham kuda ledu. Aina ప్రయోజనం మాత్రం ఏమీ కలగలేదు. చివరికి ఈ శిలాదుడు హిమాలయ పర్వతాలకు వెళ్లి ఘోరమైనటువంటి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలా చాలా కాలం గడిచింది. శిలాదుడు పట్టువేడలేదు. అతడు చుట్టూ బాగా పొట్టలు పెరిగిపోయినాయి. చివరికి అతని తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు శిలాదుడు శంకరుడికి నమస్కరించి, దేవదేవా ఆశ్రితవత్సల అనాథరక్షక, నాకు సంతానం లేదయ్యా, నా వంశం నిలపడానికి అయోనిజులైనటువంటి ఒక కుమారుణ్ణి ప్రసాదించవలసింది. అతడు వేద వేదాంగ విదుడు, విద్వాంసుడు, సకల శాస్త్ర కోవిదుడు, గుణసంపన్నుడు, గొప్ప శివభక్తుడు, దీర్ఘాయుష్యు కలవాడు అయ్యుండాలి. అటువంటి కుమారుణ్ణి నాకు ప్రసాదించవలసింది అన్నాడు. శిలాదుడి యొక్క ప్రార్థన విన్నటువంటి ఆ ఈశ్వరుడు, శిలాదా, నువ్వు కోరుకున్నటువంటి కుమారుడైతే లభిస్తాడు, కాని ఇందులో ఒక్క చిన్న తేడా మాత్రం ఉంది. అతడికి ఆయుష్యు మాత్రం ఉండదు, అతడు కేవలము అల్పాయుష్కుడవుతాడు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి శిలాదుడు చేసేది ఏమీ లేక తనకి అంతే ప్రాప్తము అనుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. సరే, శిలాదుడు ఒకసారి యాగం చేయాలి అని సంకల్పించి యజ్ఞగుండాన్ని తవ్వుతూ ఉన్నాడు శిలాదుడు. విచిత్రంగా అందులో ఒక బాలుడు కనిపించాడు. చూడటానికి చక్కని రూపురేఖలు, అందచందాలు, మంచి శరీర సౌష్ఠవము కలిగి ముద్దులు ముడగడుతూ ఉన్నటువంటి ఆ బాలుణ్ణి చూడగానే శిలాదుడికి అమితమైనటువంటి ఆనందం వేసింది. వెంటనే ఆ బాలుణ్ణి కాస్త ఇంటికి తెచ్చుకుని పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఋషి దంపతులు

ఆ బాలుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఒకరోజున అతడికి నామకరణం చేద్దాము అని అనుకున్నారు. అప్పుడు అశరీరవాణి, ఋషివర్య, ఈ బాలుడు మీకే కాదయ్యా, ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆనందం కలగ చేస్తాడు, కాబట్టి అతడికి నందుడు అని నామకరణం చేయండి అన్నది. ఆకాశవాణి చెప్పినటువంటి మాటల ప్రకారం ఆ బాలుడికి నందుడు అని పేరు పెట్టారు. 8వ ఏట ఉపనయనం చేశారు. విద్యాభ్యాసం కోసం గురుకులాన్ని కూడా పంపించారు. బాలుడు ఏకసంధాగ్రాహి, దాంతో కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చుకున్నాడు. ఒకరోజున ఈ శిలాద దంపతులు బాలుణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుని ఆశ్రమం యొక్క ప్రాంగణంలో ఆ పిల్లవాడితో ముచ్చట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో సూర్యుడు, వరుణుడు వీళ్ళిద్దరూ కూడా శిలాదుడి యొక్క ఆశ్రమానికి వచ్చారు. వాళ్ళిద్దరికీ స్వాగతసత్కారాలన్నీ కూడా చేసిన తర్వాత కుశల ప్రశ్నలైనాయి. ఇప్పుడు శిలాదుడు నందుడి యొక్క జాతకం చెప్పమని సూర్యుణ్ణి, వరుణుణ్ణి ఇద్దరిని అడిగాడు. వాళ్లు ఆ పిల్లవాణ్ణి నిశ్చయంగా పరీక్షించినటువంటి వాడై, బాలుడు మంచి విద్వాంసుడవుతాడు, ఇతడు చాలా గుణసంపన్నుడు, గొప్ప భక్తుడు, కాని ఏం లాభమయ్యా, ఆయుష్ మాత్రం లేదు అన్నారు. ఆ మాటలు విన్నటువంటి శిలాద దంపతులు చింతించడం ప్రారంభించారు. కుమారుడు వాళ్ల వద్దకెళ్లి, తండ్రి, మీ విచారానికి కారణం ఏమిటి అన్నాడు. అప్పుడు నందుడు వాళ్లంతా కూడా విషయాన్ని చెప్పారు. నాయన, నీకు ఆయుష్ లేదంటున్నారు రావాళ్ళు, నువ్వు అల్పాయుష్కుడివి అన్నారు. ఆ మాటలు విన్నటువంటి నందుడు తల్లిదండ్రులతో, ఆర్యా, అష్టైశ్వర్యాలు, నవనిధులు, సమస్త విద్యలు ఇవన్నీ ఉన్నప్పటికీ శివుడి యొక్క అనుగ్రహం అనేది దొరకదు. కాని శివుడి యొక్క అనుగ్రహం గనక ఉన్నట్లయితే ఇవన్నీ వస్తాయి. కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపండి, శివుడి యొక్క అనుగ్రహం నేను పొంది తిరిగి వస్తాను అన్నాడు. తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని, ఆ పిల్లవాణ్ణి ఆశీర్వదించి బయటికి పంపారు. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకుని అతడు తపోవనాలకు వెళ్లిపోయాడు. అలా వెళ్లి వెళ్లి ఈ బాలుడైనటువంటి నందుడు కేదారం చేరాడు. అక్కడ తపస్సు ప్రారంభించాడు. నందుడి యొక్క తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై, నీకు ఏ వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. దానికి నందుడు, ప్రభు, నీ దర్శన భాగ్యం కలిగిన తర్వాత నాకు ఇంకా కావాల్సిందేముంటుంది, ఎల్లవేళల ఎందు కూడా నీ దగ్గరే ఉండేటట్లు, నీకు సేవలు చేసేటట్లు నన్ను అనుగ్రహించవలసింది అన్నాడు. అతడి యొక్క కోరిక మరణించాడు ఈశ్వరుడు. దీర్ఘాయుష్మంతుడవై మాతో బాటే ఉండవలసింది అన్నాడు. ఆ తర్వాత నందుడు శివుడితో కలిసి కైలాసానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరులకు సేవలు చేస్తూ ఉన్నాడు. అతడి ప్రవర్తన శివుడికి బాగా నచ్చింది. ఒక శుభముహూర్తంలో శివుడు త్రిలోకవాసులను అందరినీ పిలిచి అందరి సమక్షంలోనూ నందీశ్వరుడికి గణాధిపత్యం ఇచ్చాడు. అప్పుడు మరుత్తులు సుకీర్తి అనేటటువంటి తమ యొక్క కుమార్తెతో ఈ నందీశ్వరుడికి వివాహం చేశారు. ఆ సంతోష సమయంలో ఈశ్వరుడు నందీశ్వరుడితో, నువ్వు నా భక్తుడివి, కార్యం యొక్క అవసరమైనప్పుడు ఏదైనా పని గనక పడ్డట్లయితే నువ్వు మంత్రివి, సందర్భం వచ్చినప్పుడు భృత్యుడివి, నా వాహనానివి, ముల్లోకాలు జయించగలిగినటువంటి బలపలాక్రమాలు అన్నీ కూడా కలిగి ఉంటావు, నీ తల్లిదండ్రులు
తాత ముత్తాతలు ఐదు తరాల వాళ్లందరూ కూడా నా రుద్రగణాల్లో చేరతారు అని దీవించాడు. ఈ రకంగా శిలాజుడికి అయోనిజుడై జన్మించినటువంటి ఆ కుమారుడు శివుడి యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడైనాడు.

ప్రజాపాతిష్ట్వా సాదయత్వపాం పృష్ఠే సాముద్రస్యేమన్ యజస్వతీం రథస్వతీం రథస్వ పృథివ్యాసి భూరాసి భూమిరస్యదీతిరసి విశ్వధాయ విశ్వస్య భువానస్య ధర్త్రీ పృథివీ యచ్చ పృథివీంద్రజ్ఞః పృథివీం మాహిజ్ఞసీ విశ్వస్మై ప్రాణాయ ఆపానాయ వ్యానాయ దానాయ ప్రతిష్టాయీ చరిత్రాయ అగ్నిష్ట్వాభిపాతు మహ్యా స్వస్త్యా చర్.

అగ్నిర్జ్యోతిషాజ్యోతిష్మాన్ రుక్మో వర్చాస వర్చస్వాన్ సహస్రదా ఆసి సహస్ర ఆయత్వా ఆదిత్యం గర్భం పయాస సమంధి సహస్రస్య ప్రతిమాం విశ్వరూపం పరివృంధి హరాసామాభిమగ్గస్థాశ్చతాయుషం కృణిహి చీయమానః వాతస్య జూతిం వరుణస్య నాభిమశ్వం జ్ఞానజ్ఞశారీరస్య మధ్యే శిశున్నదీనాజ్ఞే హరిమద్రీబుధ్రమగ్నే మాహిజ్ఞేసీః పరమే వ్యోమన్.

గవయమారణ్యమనో తే దిశామి చిన్వానస్తన్వో నిషీద గవయంతేషు గృచ్ఛతుయన్ విష్మస్తంతేషు గృచ్ఛతు ఇమమోరణాయం వరుణస్య నాభిన్ త్వచం పశూనాన్ ద్విపదాం చతుష్పదాం.

శరభమారణ్యమనో తే దిశామి తేనాచిన్వానస్తంభో నిషీద శరభం తేషు గృచ్ఛతు యన్విష్మస్తం తేషు గృచ్ఛతు త్వయ్యా విష్ఠదాశుషోన్.

ేవాసురాయేదం విదృఢ ప్రవరం ప్రవృణేమ్యాత్మనాభ్యర్థాయ్రాహమ్రాహ్మణా

దక్షయజ్ఞవినాశినం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తిఫలప్రదం నిఖిలాఘసంఘనిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః భక్తవత్సలమర్చతాం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్ పరమప్రమేయమనూపమం భూమివారిన భోహుతాశన సోమపాలిత స్వాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమథ ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూథ సమావృతం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిరుపద్రవం

ఉపాసి సస్నితమం పప్రితమం జుష్టతమం వన్హితమం దేవహూతమమహకృతమసి హవిర్ధానందృగంహస్వమాహ్వార్మిత్రశ్చత్వాచక్షుషా ప్రేక్షే మాభేర్మా సంవిక్థామాత్వా హిగుంశిషమురువాతాయ దేవస్చత్వా సవితః ప్రసవేష్మినోర్బాహుభ్యాం ఊష్ణోహస్తాభ్యామగ్నయే జుష్టన్ నిర్

వృత్రతూర్యే యూయమింద్రమవృణేధ్వం వృత్రతూర్యే ప్రోక్షితాస్థా అగ్నయే ఓజుష్టం ప్రోక్షామ్యగ్నే సోమాభ్యాగుం సుంధధ్వం దేవ్యాయ కర్మణే.

భిరగ్మతా సమోషధయోరసేన సకం రేవతీర్జగతేభిర్మధుమతీర్మధుమతేభిస్సృజ్యధ్వం అద్భ్యః పరిప్రజాతాస్థసమద్భిః పృచ్యధ్వం జనయత్యేత్వా సంయోమ్యగ్నయేత్వాగ్నేశోమాభ్యాం మఖస్య శిరోసి ఘర్మ

వయం విష్మస్తమతో మా మౌగరరుస్తే దివం మాస్కానువసవస్త్వా పరిగృహంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా పరిగృహంతు త్రైష్టుభేన ఛందసా దిత్యాస్త్వా పరిగృహంతు జాగతేన ఛందసా దేవస్య సవితుః సవే కర్మ కృణ్వంతి వేధస అర్తమస్యృత సదనమస్యృత శ్రీరసి ధాసి స్వ

ఏషతో యజమానస్య పరిధిరడేడిత ఇంద్రస్య బాహురసి దక్షిణో యజమానస్య పరిధిరడేడితో మిత్రావరణోత్వోత్తరతః పరిధత్తాం ధ్రువేణ ధర్మణా యజమానస్య పరిధిరడేడితః సూర్య

0: నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు శవనీయ నమస్సులు తెలియజేసుకుంటూ,
1: అసౌ అంటే ఈయనే అన్నాడు. అది విశేషం. ఈయనే ఎందుకంది?
0: ఇప్పుడు శివుడు నీలకంఠుడు సర్పాభరణుడు చక్కగా జటాజూటం పెట్టుకున్నవాడు అంటే ఈయనే అని అనగలమా?
1: ఈయనేనెవడి నేను చూపిస్తే ఏ డ్రామా నుంచి వచ్చేవయ్యా అనంట. ఎందుకంటే మనకు వెంటనే ఒప్పుకోలేం ఎంత మాట్లాడినా. అందుకు అంత చక్కగా జటాజూటధారి అనేటువంటి స్వామిని గాని శంఖ చక్ర గదా పద్మధారిని గాని ఈయనే అనలేం. నా హృదయంలో ధ్యానించుకున్నవాడు లేదా వైకుంఠవాసి కైలాసవాసి అంటున్నాం గాని ఈయనే అని అనగలమా అండి? ఈయనేన పట్టుకుని అనగలిగేవాడు సూర్యుడు. అందుకు అదిగో ఆయన గారే ఈయన గారే అని మనం చూపించగలిగేది సూర్యుణ్ణే. అందుకే వేదంలో సూర్యుడు గురించి నేరుగా చెప్పిన ప్రతి మంత్రము కూడా అసౌ అనే శబ్దాన్నే ఎక్కువ ప్రయోగించింది. అసావాదిత్యో బ్రహ్మ అని అంటారే, సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే చెప్పనక్కర్లేదు. అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. ఆదిత్యుడికి చెప్పింది అసౌ అని. అందుకే అసౌ అనే మాటే మనకు చెప్తోంది ఆదిత్యుడికి సంబంధించిన విషయం అని. అంటే శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇంతవరకు మేము ఇక్కడే ఉన్నాడన్న విషయం ఇప్పుడు తెలిసింది. నమస్తే రుద్రమన్యవా ఇవన్నీ అన్న తర్వాత ఆ పరమేశ్వరుడు మన బుద్ధికి, నాయన ఎక్కడో దూరంగా లేని నాయన, నీకు దగ్గరగే ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే ప్రకృతి నిండా నేను ఉన్నాను. నీకున్న ప్రకృతి అంతా సూర్యభగవాన్ నుంచే వచ్చింది. మీరు సైన్స్ తెలిసిన మహామేధావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆలోచించండి. మనం చూస్తున్నటువంటి ఈ వాతావరణం అంతా సూర్యుడి వల్ల ఏర్పడిందే కదా. మనం చూస్తున్న పంచభూతాలు గాని ఈ భూమిలో ప్రతి వస్తువు కూడా గరికపోత మొదలుకుని మన వరకు కూడా ప్రతిదీ సూర్యశక్తితోనే నడుస్తుంది. అవి సంపాదించుకునే ఆహారాలు, వాటి వ్యవస్థలు, వాటి మెలకువ నిద్ర, వాటి వ్యవహారం అన్ని సూర్యుని వల్లే ఆధారపడి నడుస్తుంది. ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు, పంచభూత వ్యవస్థకి ఆయన కారకుడు. అందుకు సూర్యుడు వీటి కారకుడు ఆయన, పాలకుడు ఆయన, సంహారకుడు ఆయన. మూడు ఒప్పుకుంటాం కదా మనం. మూడు చేస్తున్నాడు ఆయన, పెంచుతున్నాడు. చివరికి సమయం ఎరిగి మొత్తం లాక్కుంటున్నాడు కూడా సూర్యశక్తిలో మనకి గోచరిస్తుంది. జలాల్ని వృద్ధి చేస్తాడు, జలాల్ని లాగుతున్నాడు. రెండు మూడు పనులు చేస్తున్నాడు. అందుకే మూడు పనులు చేస్తున్నప్పుడు మూడు పనులు బట్టి ఆయనకి త్రయీమూర్తి దివాకరహ అని కూడా మనం చెప్తున్నాం. అందుకు మీకు ఏ దేవతా లక్షణమైనా సూర్యుల్లోనే చూడొచ్చు. అందుకు ఏకం సత్వి ప్రాభుదావదంతి అనడంలో సూర్యశక్తి ఎన్ని విశేషాలుగా పనిచేస్తుందో మనకు సౌర అరుణ మంత్రములు చెప్తున్నాయి. ఆ రహస్యాన్ని సామాన్యుడికి కూడా అందజేయాలని మహర్షులు తపించిపోయి ఆదిత్య హృదయం మొదలైన వాటిలో కూడా మనకి తెలియజేస్తూ, ఏష బ్రహ్మాత విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమ సోమో యపాంపతి పితరో సువస్సాధ్యాయశ్వనో వరుతో మనుగు వాయు వన్ని ప్రజా ప్రాణ ఉర్తుకర్త ప్రభాకర. ఇవి చెప్పడంలో అర్థమేమిటి? ఇవే అభితో దిక్షుశ్రిత. దిక్కుల అన్నిటి ఎందు కూడా ఈ వాతావరణాది రూప వ్యవస్థగా పంచభూతములుగా సౌరశక్తి మాత్రమే పనిచేస్తుంది. ఆ సౌరశక్తి మనలో కూడా ఉన్నది. ఆ సౌరశక్తే అందుకే ఆదిత్య మండల ఉపాసన ఉన్నదే. అది ఐహిక ప్రయోజనాల నుంచి బ్రహ్మ విద్య వరకు తీసుకువెడుతుంది. గనుకనే ఉపనిషత్తుల్లో ఛాందోగ్యం మొదలైన ఉపనిషత్తుల్లో కూడా అంతరాదిత్య ఉపాసన అని ఒకటి చెప్పారు. అంతరాదిత్య ఉపాసన ఇది చాలా విశేషం. అక్కడ ఆదిత్యుడు ఎలా పనిచేస్తున్నాడో నీ లోపల ఒకటి పనిచేస్తున్నవాడు ఉన్నాడు. కొంచెం ఏకాగ్రంగా వింటే మీరు ఎంత ఆనందిస్తారో ఈ విషయాన్ని. మన మహర్షుల యొక్క విజ్ఞానానికి రెండు చేతులు ఇచ్చి దండం పెడతారు. అంత అందంగా చెప్తారు ఇక్కడ. వేదం సూర్య ఆత్మ జగత అని చెప్పింది. జగత్తుకి ఆత్మ సూర్యుడు అని. అసలు ఆత్మ శరీరం ఈ వ్యవస్థ మీద కొంచెం అవగాహన ఉంటే మనకు సులభంగా అర్థమైపోతుంది. జగత్తుకి ఆత్మ సూర్యుడు అంటే నీ జీవుడు నీ శరీరానికి ఎలాగ ఆత్మయ్యే ఉన్నాడో జగత్తుకి ఆయన ఎలా ఆత్మయ్యే ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఇప్పుడు జగత్తంతా ఒక శరీరంగా భావిస్తున్నాం, దానికి ఆయన ఆత్మ అని తెలుసుకుంటూ ఉన్నాం. ఆత్మ వలె ప్రకాశిస్తూ ఉంటాడు చూడండి ఇక్కడ. అందుకే ఆ సూర్యుడు గురించి చెప్తూ ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అని అన్నారండి వేదం. ఎంత బాగా చెప్పింది. ఋగ్వేదంలో ఈ మాట ఉంటుంది, ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం. అంతేగాని ఇదమిత్తమని ఏ స్వరూపం మనం చెప్పగలం? ఆయన ఎలా కనబడుతున్నాడో సూర్యుడు వల్ల చాలా బాగున్నాడండి. అంటే నీ కనబడుతున్న దాన్ని బట్టి నువ్వు అంటున్నావే గాని అది ఆయన యథార్థ స్వరూపం కాదు అని వేదం చెప్పింది. ఇది ఈ మంత్రం అనేవి పరిశీలించకుండా ఈ సైంటిస్టులు చెప్పక ముందు సూర్యుడు కదులుతున్నాడని, ఈ రథం ఇక్కడి నుంచి అక్కడికి వెళుతోందని నమ్మేవారు భారతీయులు అని రాస్తారు ఎవడో. మనం నిజమనుకుంటాం. కానీ నేను ఏం చెప్తున్నాడు, మనకి ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అంటున్నాడు. అంటే ఆయన యథార్థ స్వరూపం అది కాదు, నువ్వు భూమి నుంచి గమనిస్తున్నావు గనక నిట్నుంచడు కదులుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాడు. దీన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక అందమైన భావన మీరు తీసుకురావచ్చు. అందుకు చెప్తున్నాను, ఇక్కడ భూమి కదులుతుంది. చూడండి ఎంత విశేషం, భూమి కదులుతుంది కానీ కదులుతుందంటే ఒప్పుకుంటామా? ఇప్పుడు భయపడతాం మేము, భూమి కదలడం లేదని అనుకుంటున్నాం, సూర్యుడు కదలడం లేదు ఒప్పుకుంటామా? కదులుతున్నాడనే అనిపిస్తాం. చూడండి, కదులుతున్న వస్తువు కదలకుండా ఉన్నట్లు కనిపిస్తున్నది, కదలని వస్తువు కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఆశ్చర్యం, ఇంత పట్టుకుని మనం ఈ జగత్తు కనిపించేదే కాదయ్యా అని చెప్పిన శంకరుల మాటను కాదనగలమా? ఇప్పుడు చెప్పండి ఏది స్వరూపం? అదే వేదం, తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. అది కదులుట లేదు, అది కదులుతున్నది, ఇలా చెప్పిందండి వేదం. ఇప్పుడు కదలని వాడు కదులుతున్నట్టు కనిపిస్తున్నాడు, కదులుతున్నది కదలనట్లు కనిపిస్తున్నది. ఇది మన శరీరం వైపు అప్లై చేయండి. శరీరం అనేటువంటిది నిజానికి జడం, అది అస్సలు కదలదు, దానికి కదిలే లక్షణం లేదు. లోపల ఒకడు ఉన్నాడు ఆత్మ, ఆయన అస్సలు నిశ్చలంగా ఉన్నటువంటి వాడే. అలాగే భూమి కదలనిదే, సూర్యుడు కదలని వాడే. మీరు ఆలోచిస్తారు, అయ్యా భూమి కదులుతుంది మీరు కదలనట్టుగా చెప్తున్నారు అంటే, సూర్యుడు పంపించినటువంటి చైతన్యము ఆకర్షణ మొదలైన శక్తులతో భూమి చలనం సాగిస్తుంది, కానీ దానంతటది కదిలే శక్తి దానికి లేదు. ఇప్పుడు చెప్పండి భూమి కదులుతుందా? ఆ భూమిని కదిలిస్తున్నవాడు దాని యందు ప్రవేశించి కదిలించడం వల్ల కదులుతోంది, కనుక సూర్యుడు కదులుతున్నాడు ఒప్పుకోవాలి కదా. ఆయన కదిలించే శక్తి కలిగినప్పుడే కదా ఇది కదులుతోంది. అందుకు భూమిని కదిలించేదెవడు? ఆయన. ఆయన ఆకర్షణ శక్తిని గాని లోపలికి లాక్కుంటే ఈ భూమి అవుతుంది, ఆయన కడుపులో వెళ్ళి కూర్చుంటుంది, అవునా కదా. ఇంకా మీకు ఈ అంతరిక్ష శాస్త్రం గాని మీరు అధ్యయనం చేస్తే బ్లాక్ హోల్స్ మొదలైన సబ్జెక్టు చాలా వస్తుంది, ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. ఇదే మొన్న ఇటీవలే ఒక డెడ్ స్టార్ లోకి 300 మిలియన్ల సూర్యులు వెళ్ళిపోయేట. చూడండి ఇక్కడ విశేషం, అది ఆ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. విశ్వం గురించి చెప్తే పిచ్చెక్కుతుంది మనకి. సైన్స్ సైన్స్ అని ప్రశ్నిస్తాం కానీ నిజంగా చెప్పడం మొదలెడితే పిచ్చెక్కుతాం. ఆ సైన్సే భారతీయ వేద విజ్ఞానం, మరేమిటో కథ. ఇక్కడ మీరు పరిశీలించితే భూమి కదులుతోంది అనుకున్నాం గాని కదలడం లేదు, కదిలించేది ఒకటి ఉంది. ఎవడు అంటే కదలకుండా ఉన్న సూర్యుడు కదిలిస్తున్నాడు. కదలకుండా ఉన్న సూర్యుడు కదలని జడలక్షణం గల పృథ్వీని చలింపజేస్తూ తిప్పుతున్నాడు అనేది సైంటిఫిక్ గా మనం ఒప్పుకుంటున్నాం. అదేవిధంగా జడలక్షణం గల ఈ దేహంలో తన చైతన్యాన్ని ప్రవహింపజేస్తూ ఈ శరీరం కదలడం లేదండి అంటావా? కదులుతున్న శరీరమే ఒప్పుకుంటున్నాం. నిజంగా కదులుతుందా? నిజంగా కదిలితే ప్రాణం పోయిన వాడిని కదిలించి కదలమని లేవమని అనండి, కదలలేడే. ఎవడ లోపల ఒకడు ఉన్నాడు, వాడు కదిలిస్తున్నాడు. ఈ కదిలిస్తున్న వాడు కదులుతున్నాడా? కదలట్లేదు. కదలట్లేదు, కదులుతున్నాడు. ఆ లోపల ఆత్మగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు తన చైతన్యాన్ని ప్రాణశక్తి ద్వారా ప్రతి ఇంద్రియంలో ప్రసరింపజేసి శరీరాన్ని కదిలిస్తున్నాడు. కదులుతోంది శరీరం అనుకుంటూ ఉన్నాం మనం, ఆ శరీరంలో వాడు కదులుతున్నాడు అనుకున్నాం, కానీ కదులుతున్న శరీరంలో కదలకుండా ఉండి కదిలిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కదలడం లేదు, శరీరం కదలడం లేదు, కదులుతున్నట్టు కనిపిస్తోంది. అదే ఇక్కడ విశేషం, చైతన్య లక్షణం అంతా. ఇక్కడ మన శరీరాన్ని ఆత్మని ఎలా అధ్యయనం చేసుకున్నామో, సూర్య ఆత్మా జగతః. అందుకే వేదాంత విద్యను మనకి అరటిపండు పొడిచి పట్టినట్టు చెప్పడానికి సూర్యుడు సహకరించినట్టు మరి ఎవరు సహకరించరు. ఎప్పుడైనా సూర్యుడు గురించి చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు చెప్పుకోవచ్చు. ఈ వివరములన్నీ కూడా మనకి చెప్పబడుతూ వేదం అనేక రహస్యాలు చెప్పింది, సౌర విజ్ఞానం. అందుకే ఎలా కనపడుతున్నాడో అలా అంటున్నాం, యాదృగ్ దృశ్యతే తాదృగుచ్యతే. ఇది ఋగ్వేదంలో చెప్పబడినటువంటి విషయం, ఎలా కనపడుతున్నాడో తాదృగుచ్యతే, ఆ విధంగా మనం అంటున్నాం అనడంలో చాలు కదండి. ఇంత విశేషం చక్కగా చెప్పబడింది. ఈ విషయమే మొన్న ఈ మధ్య అణుశాస్త్రవేత్తలైనటువంటి డాక్టర్ రాబర్ట్ ఓపెన్ హేమర్ అనే ఒక ఆయన చెప్తాడు, అణువు గురించి చెప్తున్నాడు ఆయన. అణువులో ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కదులుతున్నాయా? కదలడం లేదుట. ఉన్నాయా? స్థిరంగా ఉన్నాయంటే ఉండడం లేదుట. అన్ని నో నో నో నో అని ఆన్సర్ చెప్పాడు అతను. ఏమిటంటే నిర్ధారించలేకపోతున్నాం అన్నాడు చివరికి. అంటే వేదం చెప్పిన నేతి నేతి అనే మాట అక్కడ కనిపిస్తుంది విశ్వంలో. అందుకే కదలిక కదలడం ఈ రెండు కూడా
0: ఒక చిత్రమైన లీల మాత్రమే. అందుకే లోకవత్తు లీలా కైవల్యం అంది బ్రహ్మసూత్రములు. దీనినే శంకరుల వారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నటువంటి విషయం ఇది. ఇవన్నీ మనం కల్పించి చూసుకుంటే కనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఆదిత్య అనేటటువంటి విషయంలో చెప్పారు. అంతరాదిత్య ఉపాసన అనడంలో నేను ఇదంతా వివరించడం జరిగింది. ఆ సూర్యభగవానుడికి జగత్తుకి ఉన్న రిలేషన్స్ చూసుకుని ఈ జగత్తినంతటిని సూర్యుడు ఎలా తన ప్రాణశక్తితో పరికి నడిపిస్తున్నాడో, నీ లోపల అంతర్యామయ్యున్న పరమాత్మ కూడా నీ శరీరాన్నంతటిని నడిపిస్తున్నాడు. కంటికి చూసే శక్తిని, చెవికి వినే శక్తిని, అదే విధంగా మెదడుకి ఆలోచించే శక్తిని, కాలికి కదిలే శక్తిని, చేతికి స్పర్శనిచ్చే శక్తిని, ఇన్నిటినీ ఇస్తున్నాడు ఆయన. కానీ ఇందువల్ల ఇవన్నీ నేను చేశాను గనక ఆయనే చేయించాడు అనడానికి మనకి లేదే. ఏ విధంగా సూర్య భగవానుడు తన కాంతి కిరణాలను అన్నిటి మీద ప్రసరించాడు. ఆయన ప్రసరించడం చేతనే పువ్వులు వికసించాయి. ఆయన ప్రసరించడం వల్ల మనం నిద్రలేచాం. ఆయన యొక్క కిరణశక్తిని గ్రహించే నదులు ప్రవహిస్తున్నాయి, సముద్రాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి చేత కదులుతున్నాయి. కానీ ఆయన కిరణాలు వేటి వేటి మీద పడుతున్నాయో అవన్నీ ప్రకాశిస్తున్నాయి. కానీ ఈ చెట్ల, ఈ పువ్వుల రంగులు ఆయనకు అంటట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ జలముల యొక్క తడి ఆయనకు అంటట్లేదు. ఈ వీటి లక్షణం ఆయనకు అంటట్లేదు. ఆయన లేకపోతే మళ్ళీ ఇవేవీ లేవు. అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మ, ఈ శరీరము ద్వారా ఇన్ని చేస్తున్నా ఇవేవీ దానికి అంటట్లేదు. ఇలా మనం పరిశీలించి చూస్తే సూర్య ఆత్మా జగత, అందుకు అసౌ ఇక్కడే ఉన్నాడు అంటే ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని చెప్పడం. ఇది విశేషం. అసౌ యస్తామ్రో అరుడంగుత బభ్రుస్తుమంగళ, నిద్రపోయాం లేచాం నడుస్తూ ఉన్నాం. ఆత్మ చైతన్యం మనలో ఉంచి ప్రసరింపబడింది. కానీ అసలు వాడు నిద్రపోలేదు. అంటే సూర్యుడి ఉదయం లేదు, అస్తమయం లేదు, ఒప్పుకుంటాం కదా. ఇవన్నీ మీరు ఆలోచించండి, మీకే తెలిసిపోతుంది. అందుకు ఆదిత్యుడు అక్కడ వ్యవస్థ, ఇక్కడ వ్యవస్థ ఒక్కటే కనిపిస్తుంది మనకి. దీన్ని అంతరాదిత్యోపాసన అని మనం గమనించవచ్చు. అంతరాదిత్య అని ఎందుకన్నారు? ఇది ఒకటి చూడండి. దితి అంటే ఛేదించబడేది అని అర్థం. అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది. ఆదిత్య అంటే ఛేదించడానికి వీలు లేనివాడు, అంటే అఖండమైన తేజస్వరూపుడు. సూర్యుని ఎవరు ముక్కలు చేయలేరు, అందుకే ఆదిత్యుడు. అలాగే మరో ఆదిత్యుడు లోపడున్నాడు, అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అని గీతలో పరమాత్మ చెప్పాడు. ఆయన ఛేదించలేం తడపలేం అన్నవాడు, వాడు అసలాదిత్యుడు, వాడు అంతరాదిత్యుడు. ఆ అంతరాదిత్య తేజస్సు వల్ల మనం నడుస్తున్నటువంటి వాళ్ళం. అందుకే ఇది తెలియాలి అంటే ఆ సూర్యుణ్ణి అనుసరించి ఎవడు ఉపాసన చేస్తున్నాడో, ఆ సూర్య భగవానుల్లో ఉన్న పరమేశ్వరుని తెలుసుకుంటున్నాడో వాడు తెలుసుకోగలుగుతున్నాడు విషయాన్ని. అందుకే మన పెద్దవాళ్ళు సూర్యోదయాత్పూర్వం నిద్రలెమ్మని, ఆ సమయంలో ధ్యానం చేయమని, త్రిసంధ్యల్లోని సూర్యుణ్ణి ఉపాసించమని, నీ అభీష్ట దైవాన్నైనా సూర్యంలో దర్శించి ఉపాసించమని చెప్పారు. నీకు విష్ణువే పరదైవమైతే జయసదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు ధృత శంఖ చక్ర ప్రార్థించుకో. కాదండి, మాకు అమ్మవారు భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని తల్లి. కాదు కాదు, శివుడు సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం వ్యయం. పైగా నవగ్రహ శాస్త్రం మనం అధ్యయనం చేస్తే, జ్యోతిష్ శాస్త్రం వైపు వస్తే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ప్రత్యేదేవతను చెప్తూ వచ్చారు. ఆది గ్రహమైనటువంటి సూర్య భగవానుడికి ఎవరు అధిష్టానం మూలం అంటే ఆది దైవమైనటువంటి పరమశివుడు, ప్రథమో దైవ్యో భిషక్. అందుకే సూర్యుడిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే రుద్రుణ్ణి ఉపాసన చేయాలి. ఆదివారానికి సూర్యుడని, సోమవారానికి లక్ష్మి అని లేదా గౌరీ అని, మంగళవారానికి సుబ్రహ్మణ్యుడని, బుధవారానికి విష్ణువని ఇలా ఒక్కొక్క దేవతని చెప్పారు. అలాగా ఆదివారానికి సూర్యుని చెప్పారు, మన శివుణ్ణి చెప్పారు. ఈ విధంగా సూర్యునికి శివునికి ఉన్న సంబంధాన్ని మనం గమనించుతున్నాం. అయితే సోమ మంగళ బుధవారాలు ఎవరివి? అవి కూడా సౌరశక్తి విశేషాలే. కానీ అప్పుడు కనబడినప్పుడు ఆ సూర్యుడే విష్ణువుగా, ఆ సూర్యుడే అమ్మగా ఇలా వివిధ రూపాలతో గోచరిస్తున్నాడు. అందుకే సూర్యుని మనం గమనించినప్పుడు ఏకత్వం తెలుస్తుంది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అనే మాట కూడా సూర్యుడితోనే చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవిహి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత, అదే విషయం చెప్పారే అర్థం చేసుకోవడానికి. ఇదంతా కూడా ఏదో మన చమత్కారాలతో చెప్పట్లేదు, మన వేద భగవద్గీత పురాణాది ఇతిహాసాలన్నిటి ఆధారంగా మనం చెప్తున్నాం. అందుకు అసౌ యస్తామ్రో అరుణము తభభృస్సు మంగళ. అసౌ ఈయనే, ఇంతసేపు మేము చెప్పిన రుద్రుడు గారు ఉన్నారే ఆయన, ఈయనే. ఈయన ఎలా ఉన్నాడు?
1: తామ్రహ అరుణహ బభ్రుహు. మూడు విషయాలు చెప్పారు. అంటే ఉదేతి తామ్ ఉదేతి సవిత తామ్రస్ తామ్రస్తవేతి చ అని శ్లోకం ఉంది. ఉదేతి సవిత తామ్రహ, సూర్యుడు ఉదయించినప్పుడు తామ్రవర్ణంతో ఉంటాట, పూర్తి రెడ్ కలర్, తర్వాత నెమ్మదిగా అరుణవర్ణం, తర్వాత నెమ్మదిగా బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకు ఆ మూడు వర్ణములుగా మారుతున్న సూర్య భగవానుడు యొక్క విశేషం చెప్తున్నారు. మనకు ఒకటే వర్ణం తెలుసు, ఎందుకంటే అంత పొద్దున్న లేచిప్పుడు చూడమని, పొద్దున్న లేచేవాడు మూడింటిని అబ్జర్వ్ చేయొచ్చు, తామ్ర అరుణ సుమంగళ. ఇంకా దీనిలో చాలా ఫిలాసఫీ ఉందనుకోండి, చైతన్యం వ్యక్తీకరణ ప్రథమ వ్యక్తీకరణలో ఉండే ఆ రెడ్డిష్నెస్, దానిలో సర్వం దాగి ఉంటాయి, అందులోంచి క్రమంగా విస్తృతి చెంది శక్తులన్నీ వస్తాయి. కనుక ఆ రెడ్డిష్ అనేది ఒక బీజప్రాయమైన ఒక అవస్థ, అందులోంచి స్పందన వల్ల వచ్చే రంగు ఎరుపు, స్పందించగానే ఆ ఎర్రనితనం బయటపడుతుంది, అది విస్తృతంగా వస్తుంది. అందుకే ఆ ప్రథమ వర్ణం వర్ణానామాద్యం లోహితం అని చెప్పినటువంటి శాస్త్రరీత్యా ఆ లోహిత వర్ణాన్నే మన అరుణ అనే అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. పాటలి కుసుమ ప్రభ ఇత్యాది విషయాలన్నీ కూడా అందులో సంకేతములు. మొత్తానికి ఆ సూర్యస్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనం ఇన్ని రూపములుగా కొలుచుకుంటున్నాం. పరమశివుడు రుద్రుడు సూర్యస్వరూపంగా మొదట తామ్రవర్ణంలో, తర్వాత అరుణవర్ణంలో, తర్వాత వభ్రువర్ణంలో గోచరిస్తున్నాడు. ఇన్ని రకములుగా గోచరించినప్పటికీ అలాగే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కలా కనిపిస్తున్నాడు సూర్య భగవానుడు. ఎప్పుడూ ప్రచండంగా ఉండడు, ఎప్పుడూ ప్రసన్నంగా ఉండడు ఆయన, ఆయా కాలధర్మాలు బట్టి. ఆ ప్రచండతని ప్రసన్నతని మనం ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించుకున్నా అని పట్టించుకోరు, ఎందుకు అలా పనిచేయాలో ఆయనకు తెలుసు. నేను ఇలా ప్రచండంగా ప్రకాశించడం చేత ఎవడికి మేలు చేయబోతున్నాను, ఎప్పటికి మేలు చేయబోతున్నాను అనే విషయం నాకు తెలుసు అంటాడు సూర్యుడు. ఆయనకు తెలుసు ఇంత తీవ్రంగా ఎందుకు మండుతున్నావయ్యా అంటే, తర్వాత వచ్చే కాలంలో నీకు అంత వర్షం కావాలి గనక అంటాడు ఆయన. ఆయనకు తెలుసు ఇక్కడ తీసుకోవడం, దాన్ని ఏ విధంగా మళ్ళీ వ్యవస్థ చేసి భూమి మీదకు పంపాలో ఆయనకు తెలుసు. అందుకే గ్రహించడం, తిరిగి పంపించడం అనే వ్యవస్థలో ఎప్పుడు ఎలా ప్రకాశించాలో తెలుసు. ఆ స్వామి ఒక్క రోజులో మనం గమనించినప్పుడు మూడు విధములుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎన్ని రకములుగా ప్రకాశించినా ఆయన స్వభావం ఏమిటి? సుమంగళః. ఆయన ఎప్పుడు సుమంగళః, లోకానికి హితకారకుడయ్యా. అందుకే సూర్యుడు జగద్బాంధవుడు, కర్మసాక్షి, ప్రత్యక్ష దైవం. ఎంత చక్కగా పిలుచుకుంటారండి మన భారతీయులు సూర్యుణ్ణి. ఆయన వస్తున్నాడంటే చాలు, అంతవరకు అప్పటికే స్నానం చేసి సిద్ధంగా ఉంటారు. ఆ వస్తున్న స్వామిని చూడగానే భారతీయులు జలములు తీసుకుని ఆహ్వానిస్తూ అర్ఘ్యప్రదానం చేస్తారు. వారి వారికి ఉపదేశింపబడ్డ మార్గాలు ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నారు. అంటే ఆయన రాకముందే రెడీ అయిపోతున్నారు వీళ్ళు. ఒక మహానుభావుడు మన ఇంటికొస్తాడని కబురు తెలియగానే ఆయన ఇంటికొచ్చి తలుపు తీసగా వచ్చారా అని ఆవలించి వచ్చి కూర్చోండి అని వాళ్ళ ముందు చీపురు పట్టుకుని తుడుస్తామా చెప్పండి. వాళ్ళు రాకముందే ఫుల్ ప్రిపేర్డ్. అందుకే భారతదేశం సూర్య భగవానుడు రాకముందే తెరచిన తలుపులతో, కడిగిన గుమ్మాలతో, దిద్దిన రంగవల్లలతో ఆయనకి స్వాగతాలు పలికింది. వీళ్ళెప్పుడు భారతులు వెలుగు మీద ఆసక్తి కలిగిన వారు, చీకట్లో మగ్గిపోవాలనుకునేవారు కారు, అర్ధరాత్రి 12 గంటలకి డేట్ను మార్చుకునే వాళ్ళు కారు భారతీయులు. వాళ్ళు సూర్యుడు ఉదయంతో మా రోజు మొదలైందంటారు. కర్మసాక్షి చూస్తేనే మాకు రోజు, కర్మసాక్షి లేకపోతే మేము కర్మ చెయ్యం, మా కర్మలకు సాక్షి ఆయన అన్నటువంటి వారు. అందుకే ప్రతి పిట్ట ప్రతి జంతువు సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటే గోళ్లకు వెళ్ళిపోతాయి, మౌనం వహిస్తాయి. ప్రకృతి యొక్క ధర్మం అది, సూర్యుడికి అనుగుణంగా స్పందిస్తాయి. మనమేమో తెలివైన వాళ్ళం అనుకుని ప్రకృతి విరుద్ధంగా సూర్యుడు అస్తమించాక కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడం. సూర్యుడు అస్తమించాక చేయవలసిన కార్యక్రమం ఒక్కటే, అంతరవలోకన. సూర్యుడు ఉదయించినప్పుడు చేయవలసింది ఆ అంతర్గతంగా సంపాదించిన శక్తితో బాహ్యానికి చేయవలసిన సత్కార్యాలన్నీ చేస్తూ బాగుపడ్డాం. ఈ ఒక్క గొప్ప వ్యవస్థని ఏర్పాటు చేశారు. అందుకే భారతీయుల ప్రతి కదలికలో ఒక వైదిక జీవన విధానం ఉంది. అందుకే వేదాలనేవి ఎవరో ఒక వర్గం వారి సొత్తు కాదు, భారతీయుల సొత్తు అది. భారతీయులందరూ వైదిక మతస్థులే. అయితే దాన్ని అధ్యయనం అధ్యాపనం చేయడం కొందరి పని, ఆ జ్ఞానాన్ని పంచి అందరూ ఆచరించడం అందరి పని. అందుకే భారతీయ ప్రతి ఆచారంలో కూడా వేద ధర్మమే కనిపిస్తుంది. అందుకు సూర్య భగవాన్ అబ్జర్వ్ చేస్తూ అసౌయస్తామ్రౌ అరుణ ఉతబ భృస్సుమంగళ, ఆయన శక్తులే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి అని వివరించి అటు తర్వాత మంత్రం ఇంకా అందంగా సూర్య భగవాన్ని ఆవిష్కరిస్తోంది చూడండి. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతయినం గోప అదృశన్ నదృశన్నుదహార్య ఉతయినం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. ఇది తర్వాతి మాట. మళ్లీ అసౌ అనే మొదలు పెట్టింది. అంటే మనం పోల్చుకోవాలి ఆ శబ్దం బట్టి. వేద సంప్రదాయం అంటారు దీన్ని, వేదాలకు సంప్రదాయం ఉంది. ఈ శబ్దం ప్రయోగించిందంటే వేదం యొక్క అలవాటు తెలుసుకోవాలి మనం. ఒక మనిషి మాట్లాడుతున్న బట్టి, వాడు అలవాటు బట్టి ఆ మాట్లాడేయడం అంటే వాడి ఉద్దేశం ఇది అని తెలుసుకోవాలి. అందుకే వేదం అసౌ అనే మాట ఒక అలవాటు బట్టి మాట్లాడుతుంది. సూర్యుడు గురించి చెప్పేటప్పుడు అసౌ అనడం దానికి అలవాటు వేదానికి. అందుకే మళ్ళీ అసౌ అన్నది ఇక్కడ కూడా అసౌ యహ అవసర్పతి అంటే కదులుతూ వెళుతున్నటువంటి వాడు. సర్ప అంటే కదులుట. ఎలా కదులుతున్నాడు? అవసర్పత అనిష్టంగా కదులుతున్నాడు. ఆయన కదలికి ఇదైనా ఎవడే నిర్ణయించగలడు? ఏది ఇందాక చెప్పినట్టు సూర్యుడు కదులుతున్నాడా కదలడం లేదా అనద్దు. సూర్యుడు కదలకపోయినా మనకు తెలిసి ఆయన కిరణ శక్తులు కదిలి ఇక్కడ దాకా వస్తేనే మన వ్యవహారాలు సాగుతున్నాయి కదా. అందుకు కదులుతున్నాడు అంటే ఆయన కిరణ శక్తులు మొదలైనవన్నీ చలిస్తూ ఉన్నాయి అని అర్థం. రథంలో కూర్చున్నవాడు కదలడు, రథం కదులుతుంది. అవునా లేదా? గుర్రాలు కదులుతాయి. అలాగే సూర్యుడు కదలకపోయినా ఆయన నుంచి ప్రసరింపబడుతున్న కిరణ జాలములన్నీ కదిలి వస్తున్నాయట. అందుకే ఆ కిరణ జాలాలకు అశ్వములు అని పేర్లు. ఎన్ని అశ్వాలండి? ఏకో అశ్వో సప్తనామా వేదం చెప్పింది. ఒకే గుర్రానికి ఏడు అని పేరుట. ఇదేమిటండి, ఒక్క గుర్రానికి ఏడు అని పేరేమిటి? కాంతి సిద్ధాంతం చెప్పింది వేదం. అక్కడ ఒక్క కాంతిని విశ్లేషిస్తే సప్తవర్ణాలు అవుతుంది. అందుకే ఏకో అశ్వో సప్తనామ, ఒక్క అశ్వమే సప్తమైంది. కానీ సప్త కాదు నిజానికి ఏకం. ఇది మనకు తెలిసిన విషయమే. ఆ వాటిని ఇంకా ఎనలైజ్ చేస్తే సప్త నుంచి ఎన్ని పుడతాయో మనకు తెలియదు. అందుకే బహువర్ణాలను కూడా వర్ణిస్తూ వచ్చిందనమాట. అందుకే ఒకే వర్ణం ఏడై రావడమే సప్తాశ్వములు అంటే. అయితే అశ్వం అని పేరు ఎందుకు పెట్టారు? అశ్వం అంటే అర్థం ఏమిటి? అశ్వం కాంతి కిరణానికి వేదం చెప్పిన శబ్దం. అశువ్యాప్తవు అనే ధాతు గురించి అశ్వ అనే శబ్దం పుట్టింది. అశు అంటే దీని నుంచి ఆసు అనే మాట కూడా మీకు వచ్చింది. ఆసుకవిత్వం మాట విన్నారు కదా. ఎందుకంటే ఆసుకవిత్వంతో తలలు బొప్పు కట్టిన వాళ్ళు బాగా ఉంటారు. అందుకే పేరు గుర్తుంటుంది చాలా మందికి. అశు ఆసు, ఆసు అంటే వెంటనే అని అర్థం. అలాగే అశు వెంటనే వ్యాపించుట అని అర్థం. అంటే అతి వేగంగా వెళ్ళగలిగేది, అతి వేగంగా వ్యాపించగలిగేది ఏదో అది అశ్వ అని చెప్పబడుతుంది. అందుకే కాంతి కిరణాలకి అశ్వములు అని పేర్లు. అశువ్యాప్తవు అనే ధాతు గురించి చూడండి వేదం ఎంత చక్కగా చెప్తున్నదో. బహువర్ణములైన కాంతుల్ని వెదజల్లుతూ వచ్చే పరమేశ్వరుడు ఆయన. అందుకే అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహిత. నీలగ్రీవ అంటే నీలకంఠుడైనటువంటి వాడు, విలోహిత బాగా ఎర్రగా ఉన్నటువంటి వాడు. పరమేశ్వరుడికి రెండు స్వరూపాలు ఇక్కడ చూపిస్తున్నారు. నీలగ్రీవుడు అంటే విషాన్ని ధరించి నీలవర్ణంతో ప్రకాశిస్తున్నవాడు. విలోహిత రెడ్డిష్ట అంటే ఆయన పింగళ జటలు ఇవన్నీ ఉన్నాయి. మీరు రెండు పరిశీలించి చూస్తే నీలకంఠం ఎర్రని జడలు, విలోహిత ఈ రెండూ చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ నీల శబ్దం జలవాచకమైతే సూర్యకిరణ అంతర్గర్భితంగా ఈ జలములు అన్ని దాగి ఉంటాయి. అదేవిధంగా ఆయన కిరణాల్లో రెడ్డిష్ అగ్ని లక్షణం బాగా ఉన్నది విలోహిత అనడంలో. అలాగే మీకు అల్ట్రావైలెట్ రేస్ అతినీల లోహిత కిరణములు వీటి విన్నారే, ఆ శబ్దాలు మీకు ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. ఇవి కిరణ శక్తులే నీలగ్రీవ విలోహిత అని చెప్పబడుతున్నది. అంటే పరమేశ్వరుడు సూర్యమండలాంతర్వర్తి అయి గోచరిస్తున్నాడు. అందుకే పద్మపురాణంలో శివుడు ఒక మాట చెప్తాడు ఉపాసన గురించి శివగీతలో. ఏమనంటే నన్ను ధ్యానించాలి అంటే అనేక లింగముల యందు ఆవాహన చేసి ధ్యానించండి. నేను స్వయంభూగా వెలిసినటువంటి జ్యోతిర్లింగములు మొదలైన వాటి యందు ఆరాధించాడు. ఎందుకంటే ప్రతిదానిలోనూ నేనే లీనమై ఉన్నాను కనుక నువ్వు దేన్నైనా లింగంగా ఆరాధించచ్చు. పరమేశ్వరుడు దేనిలో లీనమై ఉన్నాడో దానికి లింగం అని పేరు. లింగం అంటే మరేమిటో కాదు. పరమేశ్వరుడు జ్యోతిర్లింగం అని మనం భావించినప్పుడు జ్యోతిస్వరూపంగా దీనిలో లీనమై ఉన్నాడు అని అర్థం. అలాగే మనం దేన్ని భావిస్తున్నామో దాని లింగం అని ఎందుకు అంటున్నామంటే పరమేశ్వర చైతన్యాన్ని దానిలో లీనమైనట్లుగా మనం దర్శించి ఉపాసిస్తున్నాం గనక దానికి లింగం అని పేరు. ఇలాగ పరమేశ్వరుడు లింగమై భాషించుతూ ఉన్నటువంటి విషయాలు మనం తీసుకుంటే ఎప్పుడు ఉదయాన్న ఒక మహాలింగం వస్తుందిట. ఆ మహాలింగమే సూర్యుడు. సూర్యుడు లింగస్వరూపుడు. అందుకే శివుణ్ణి అష్టమూర్తుల్లో ఒకటి సూర్యుడు అని చెప్తున్నాం. అందుకే సూర్యలింగం ఆయన. సూర్యలింగం అని పేరు పెట్టుకున్నటువంటి వారు కూడా మనకు కనిపిస్తారు. సూర్యుడు లింగం, లింగాకారం అవునా కాదా చెప్పండి. నిజంగా జ్యోతిర్లింగం అంటే అంతకంటే జ్యోతిర్లింగాన్ని మనం చూడగలమా చెప్పండి, ఉంటే చెప్పండి. అందుకు ప్రతి వారిని ఉదయాన్నే వచ్చి ఆ జ్యోతిర్లింగం తట్టి లేపుతుంది. గుర్తించలేకపోతున్నాం మనం. ఆ ఇలా గుర్తించలేని వాడు సాక్షాత్తు శివుడు వచ్చినా గుర్తించలేడు. గుర్తు పెట్టుకోండి, సాక్షాత్ శివుడు వచ్చినా గుర్తించలేడు. శివుణ్ణి గుర్తించగలిగేవాడు పొద్దున్నే లేచి డాన్స్ చేస్తాడు, ఎందుకంటే నా శివుడు వచ్చాడు నన్ను కాపాడడానికి. ఎప్పుడైతే నా స్వామి వచ్చాడని తెలుసుకున్నాడో వెంటనే ఆయన వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాడుగా గిరీశ, ఉన్నతంలోంచి. ఇంకా వాడు అబద్ధాలు అడగలడా? వాడు పాపకర్మ చేయగలడా? వాడు భయపడగలడా? అధైర్యపడగలడా? నా స్వామి అక్కడి నుంచి వచ్చి తన వెలుగుల చేతులు చాచి మరీ నన్ను నిమిరి తట్టి నన్ను గమనిస్తూ నా కోసం ఈ పంటలు పండించి నా కడుపు నింపి నా కోసం అంత చేస్తున్న ఆ సూర్యలింగ స్వరూపుడు పరమేశ్వరుడు ఉన్నాడే, ఎందుకయ్యా గుండ్రంగా మారిపోయాడు? మీరు గుండ్రపడి వస్తువు గరగరగరగర తిరిగి రాగలదు, అదే అయితే మీరు మామూలు వస్తువు అయితే వెళ్ళలేదు. అది ఆయన అంత తొందరగా రాగలడు, రోలింగ్ స్టోన్ అంటారే ఆయన ఆ వేగం రావడం ఆ లక్షణం. అలా పరమేశ్వరుడు సూర్య రూపంలో నన్ను అనుగ్రహిస్తున్నాడు. ఇది తెలిస్తే చాలండి, ఉదయం లేచిన వెంటనే ఆ పరమేశ్వరుని సూర్యమండలంలో నమస్కరించుకుంటే ఇంకేం కావాలి? అందుకే అక్కడ చెప్తాడు శివగీతలో పరమేశ్వరుడు, ఎవరైతే నన్ను సూర్యమండలంలో ధ్యానించి నా మంత్రాన్ని గాని నా స్తోత్రాన్ని గాని చదువుతారో వారు నాయందే ప్రవేశిస్తారు, అంటే శివ సాయుధ్యం చెందుతారట. ఎలా చెందుతారంటే గొప్ప ఉపమానం కూడా వాడాడు ఆయన, గృహం గృహపతి యథా అన్నాడు, ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళినట్లుగా వాడు నాలోకి వస్తాడు అని చెప్పారండి. సాయుధ్యం అంటే అదే, అంటే అంత చరువు చొరవ చనువు రెండిటితో వెళ్ళిపోతాడు శివుడి దగ్గరికి. అందుకని శివుడి దగ్గరికి వచ్చామే లోపలికి ఎలా ఉందా? ఏమీ లేదు, హాయిగా వెళ్ళిపోతాం. ఎలాగో అంటే ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళినట్టుగా వాడిది ఆ ఇల్లు, హాయిగా వెళ్తాడు. తలుపు ఓరగా తెరుచుంటే మే కమిన్ అని వెళ్తాడా అండి? వెళ్ళాడా అంటే వాడు ఇంటివాడు కాదని అర్థం. లేదో కొంచెం అటు ఇటు చూసుకుంటూ తలుపు తోద్దామా లేదా అని ఆలోచిస్తున్నట్టు అలా చూసేవాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనం. హాయిగా ఎవడు వెళ్ళిపోతాడు, ఆ ఇల్లు ఎవడితో వాడు వెళ్తాడట. అలాగే అలా శివుడిలోకి ఎలా వెళ్ళిపోతాడట అంటే, శివుడు మనవాడు, మన అసలైన చోటది, మనకు నిజమైన చోటది, మనకి స్వాభావికమైన చోటది, మనకు చొరవైన చోటది, చనువైన చోటది. కానీ మన అజ్ఞానంతో అది మంది కాదేమో అని భయపడి కూర్చున్నాం. ఆ అజ్ఞానం పోవాలి అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని ఆరాధన చేస్తే నా అతడి సహజమైన చోటు నేనే అని తెలుసుకుని వాడు స్వాభావికమైనటువంటి ఆత్మస్వరూపంగా అర్థం చేసుకుని వాడు నన్ను చెందుతున్నాడు అని పరమేశ్వరుడు పద్మపురాణంలో శివగీతలో చెప్పారు. అందుకు అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహితః, ఇక్కడ నువ్వు నమస్కరిస్తున్న రుద్రుడు ఎక్కడో లేడయ్యా, దగ్గరున్నాడు అని చెప్తోంది వేదం. అందుకే ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతిన. ఇది విశేషం ఇక్కడ చెప్తున్నది. ఉతయనం ఇంకా ఏనం ఈయనను ఎవరు చూస్తున్నారు? గోపాహ ఉదహార్య అదృశన్, గోపకులు ఉదహార్యులు కూడా చూస్తున్నారు ఆయన్ని. గోపకులు అంటే పాలు మొదలైనవి తీసుకెళ్లేవారు, ఉదహార్య అంటే నీళ్లు మొదలైనవి మోసుకు వెళ్ళేవారు. ఇది ఒక వ్యాఖ్యానం, దీన్ని మనం గమనిద్దాం.
2: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
3: Nandishwarudu Porokalamlo Sarangkayanudu ani oka maharshi undevadu. Atadi yokka kumarudu Siladudu. శిలాదుడికి సంతానం లేదు. సంతానం కోసం అతను చేయనటువంటి వ్రతం లేదు, ఆడని తీర్థం కూడా లేదు. అయినా ప్రయోజనం మాత్రం ఏమీ కలగలేదు. చివరికి ఈ శిలాదుడు హిమాలయ పర్వతాలకు వెళ్లి ఘోరమైనటువంటి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలా చాలా కాలం గడిచింది. శిలాదుడు పట్టువేడలేదు. అతడు చుట్టూ బాగా పొట్టలు పెరిగిపోయినాయి. చివరికి అతని తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు శిలాదుడు శంకరుడికి నమస్కరించి, దేవదేవా, ఆశ్రిత వత్సల, అనాథ రక్షక, నాకు సంతానం లేదయ్యా. నా వంశం నిలపడానికి అయోనిజులైనటువంటి ఒక కుమారుణ్ణి ప్రసాదించవలసింది. అతడు వేద వేదాంగ విదుడు, విద్వాంసుడు, సకల శాస్త్ర కోవిదుడు, గుణసంపన్నుడు, గొప్ప శివభక్తుడు, దీర్ఘాయుష్యు కలవాడు అయ్యుండాలి. అటువంటి కుమారుణ్ణి నాకు ప్రసాదించవలసింది అన్నాడు. శిలాదుడి యొక్క ప్రార్థన విన్నటువంటి ఆ ఈశ్వరుడు, శిలాదా, నువ్వు కోరుకున్నటువంటి కుమారుడైతే లభిస్తాడు, కాని ఇందులో ఒక్క చిన్న తేడా మాత్రం ఉంది. అతడికి ఆయుష్యు మాత్రం ఉండదు, అతడు కేవలము అల్పాయుష్కుడవుతాడు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి శిలాదుడు చేసేది ఏం లేక తనకి అంతే ప్రాప్తము అనుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. సరే, శిలాదుడు ఒకసారి యాగం చేయాలి అని సంకల్పించి యజ్ఞగుండాన్ని తవ్వుతూ ఉన్నాడు శిలాదుడు. విచిత్రంగా అందులో ఒక బాలుడు కనిపించాడు. చూడటానికి చక్కని రూపురేఖలు, అందచందాలు, మంచి శరీర సౌష్ఠవము కలిగి ముద్దులు ముడగడుతూ ఉన్నటువంటి ఆ బాలుణ్ణి చూడగానే శిలాదుడికి అమితమైనటువంటి ఆనందం వేసింది. వెంటనే ఆ బాలుణ్ణి కాస్త ఇంటికి తెచ్చుకుని పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఋషి దంపతులు ఆ బాలుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఒక రోజున అతడికి నామకరణం చేద్దాము అని అనుకున్నారు. అప్పుడు అశరీరవాణి, ఋషివర్యా, ఈ బాలుడు మీకే కాదయ్యా, ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆనందం కలగచేస్తాడు, కాబట్టి అతడికి నందుడు అని నామకరణం చేయండి అన్నది. ఆకాశవాణి చెప్పినటువంటి మాటల ప్రకారం ఆ బాలుడికి నందుడు అని పేరు పెట్టారు. 8వ ఏట ఉపనయనం చేశారు. విద్యాభ్యాసం కోసం గురుకులాన్ని కూడా పంపించారు. బాలుడు ఏకసంధాగ్రాహి, దాంతో కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చుకున్నాడు. ఒక రోజున ఈ శిలాదు దంపతులు బాలుణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుని ఆశ్రమం యొక్క ప్రాంగణంలో ఆ పిల్లవాడితో ముచ్చట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో సూర్యుడు, వరుణుడు వీళ్ళిద్దరూ కూడా శిలాదుడి యొక్క ఆశ్రమానికి వచ్చారు. వాళ్ళిద్దరికీ స్వాగతసత్కారాలన్నీ కూడా చేసిన తర్వాత కుశల ప్రశ్నలైనాయి. ఇప్పుడు శిలాదుడు నందుడి యొక్క జాతకం చెప్పమని సూర్యుణ్ణి, వరుణుణ్ణి ఇద్దరిని అడిగాడు. వాళ్లు ఆ పిల్లవాణ్ణి నిశ్చయంగా పరీక్షించినటువంటి వాడై, బాలుడు మంచి విద్వాంసుడవుతాడు, ఇతడు చాలా గుణసంపన్నుడు, గొప్ప భక్తుడు, కాని ఏం లాభమయ్యా, ఆయుష్యు మాత్రం లేదు అన్నారు. ఆ మాటలు విన్నటువంటి శిలాద దంపతులు చింతించడం ప్రారంభించారు. కుమారుడు వాళ్ల వద్దకెళ్లి, తండ్రి, మీ విచారానికి కారణం ఏమిటి అన్నాడు. అప్పుడు నందుడు వాళ్ళంతా కూడా విషయాన్ని చెప్పారు. నాయన, నీకు ఆయుష్ లేదంటున్నారు రావాళ్ళు, నువ్వు అల్పాయుష్కుడివి అన్నారు. ఆ మాటలు విన్నటువంటి నందుడు తల్లిదండ్రులతో, ఆర్యా, అష్టైశ్వర్యాలు, నవనిధులు, సమస్త విద్యలు ఇవన్నీ ఉన్నప్పటికీ శివుడి యొక్క అనుగ్రహం అనేది దొరకదు. కాని శివుడి యొక్క అనుగ్రహం గనక ఉన్నట్లయితే ఇవన్నీ వస్తాయి. కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపండి, శివుడి యొక్క అనుగ్రహం నేను పొంది తిరిగి వస్తాను అన్నాడు. తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని, ఆ పిల్లవాణ్ణి ఆశీర్వదించి బయటికి పంపారు. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకుని అతడు తపోవనాలకు వెళ్లిపోయాడు. అలా వెళ్లి ఈ బాలుడైనటువంటి నందుడు కేదారం చేరాడు. అక్కడ తపస్సు ప్రారంభించాడు. నందుడి యొక్క తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై, నీకు ఏ వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. దానికి నందుడు, ప్రభు, నీ దర్శన భాగ్యం కలిగిన తర్వాత నాకు ఇంకా కావాల్సిందేముంటుంది? ఎల్లవేళలయందు కూడా నీ దగ్గరే ఉండేటట్లు, నీకు సేవలు చేసేటట్లు నన్ను అనుగ్రహించవలసింది అన్నాడు. అతడి యొక్క కోరిక మన్నించాడు ఈశ్వరుడు. దీర్ఘాయుష్మంతుడవై మాతో బాటే ఉండవలసింది అన్నాడు. ఆ తరువాత నందుడు శివుడితో కలిసి కైలాసానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరులకు సేవలు చేస్తూ ఉన్నాడు. అతడి ప్రవర్తన శివుడికి బాగా నచ్చింది. ఒక శుభముహూర్తంలో శివుడు త్రిలోకవాసులని అందరినీ పిలిచి అందరి సమక్షంలోనూ నందీశ్వరుడికి గణాధిపత్యం ఇచ్చాడు. అప్పుడు మరుత్తులు సుకీర్తి అనేటటువంటి తమ యొక్క కుమార్తెతో ఈ నందీశ్వరుడికి వివాహం చేశారు. ఆ సంతోష సమయంలో ఈశ్వరుడు నందీశ్వరుడితో, నువ్వు నా భక్తుడివి, కార్యం యొక్క అవసరమైనప్పుడు ఏదైనా పని గనక పడ్డట్లయితే నువ్వు మంత్రివి, సందర్భం వచ్చినప్పుడు భృత్యుడివి, నా వాహనానివి, ముల్లోకాలు జయించగలిగినటువంటి బలపలాక్రమాలు అన్నీ కూడా కలిగి ఉంటావు. నీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, 5 తరాల వాళ్లందరూ కూడా నా రుద్రగణాల్లో చేరతారు అని దీవించాడు. ఈ రకంగా శిలాజుడికి అయోనిజుడై జన్మించినటువంటి ఆ కుమారుడు శివుడి యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడైనాడు.

అచ్చిన్న పత్రా ప్రజా అనువీక్ష స్వానుత్వా దివ్యా వృష్టి సచతాం త్రీన్ సముద్రాన్ సమాసృపత్ స్వర్గానపాం పతిర్వృషభ ఇష్టాకానాం పురీశం వసా నః సుకృతస్యా లోకే తత్రాగచ్ఛ యత్ర పూర్వే పరేతాః మహీద్యౌః పృథివీ చాన ఇమం యజ్ఞం మీమిక్షతాం

నిత్యం గర్భం పయాసా సమం ధి సహస్రస్య ప్రతిమాం విశ్వరూపం పరే వృంధిహరా సామాభిమగ్గస్థాశతాయుషం కృణిః చీయమానః వాతస్య జూతిం వరుణస్య నాభిమశ్వం జజ్ఞానజ్ఞ శరీరస్య మధ్యే శిశున్నదీనాజ్ఞ హరిమద్రీ బుధ్రమగ్నే

రజాసరస్మాత్ మహిగ్ఞ్రీమసూరస్య మాయామగ్నే మాహిగ్ఞసీ పరమేవ్యోమన్ యో అగ్నిరగ్నేరధ్యజాయతశోకాత్ పృథివ్యా ఉత వా దివస్పరీ ఏన ప్రజా విశ్వకర్మా జజానతమగ్నే హేనః పరీ తే వృణక్తు చిత్రం దేవానాముదాగాదనీకంచక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షజ్ఞ సూర్య ఆత్మా జగాతస్తస్థుషశ్చ.

గవయమారణ్యమనుతే దిశామితేన చిన్వానస్తన్వో నిషీద గవయంతేషు గృచ్ఛతు యన్ విష్మస్తంతేషు గృచ్ఛతు ఇమమోరణాయం వరుణస్య నాభిన్ త్వచం పశూనాం ద్విపదాం చతుష్పదాం త్వష్టు

శరభమారణ్యమనో తే దిశామి తేనాచిన్వానస్తంభో నిషీద శరభం తేషు గృచ్చతు యన్విష్మస్తం తేషు గృచ్చతు త్వయ్యా విష్ఠదాశుషో.

ఇంద్రమంద్రంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్రాం

ప్రజన ప్రజుకాభక్తృతైవేష్ణాగణేషయత్మే పుజోన్ధరిగన్నాకలింశతిమనబ్రోజాత్మస్థాకాంశతిమనబ్రోజా బ్రహ్మ చరణాభక్తి చతుర్విగంశత్యక్షర

ప్రయోగాక్షరాక్షన్నదాంబ్రదక్షేక్షత్రిగుంసమన ప్రయోగా పశుకా

ృక్షుభైరాంద్రియమంధ్రక్షాక్షాగుంద్రమనోరా పశుకామ్యాగత్ర రాజగీ

0: అభియత్సౌరం ప్రమనాథుతీతాశివో విజ్యోతిషమేణ ప్రత్యోదయాదు ధాన్యం ప్రవేశం
1: సయక్షిత్ర విద్వాన్ ప్రహస్యమ్యమృతమోచత

0: time goes on increasing. It continues for 6 months until it reaches a climax. Now, it is allegorical. It has nothing to do with the daytime. It's allegorical, implying your consciousness goes on in expanding. It's just like, look at a patch of blue, a little piece of the sky circled by clouds. As clouds move away, that patch of blue begins to expand. How much can it expand? It becomes the blue sky. And ultimately, therefore, you are led to the region of the sun, not the physical sun, light of all lights, Brahman. And all your vasanas, subtle desires for the world, are destroyed. All this can happen in lifetime or gradually after death, or you may incarnate and carry on your sadhana from one life to another. The another gati, those who follow the path of darkness, you will be surprised that good people, people who are described as yogis, but their attention has not been drawn towards attaining enlightenment. People who do good deeds in their life, they follow normal, civilized pattern of ethics, and yet they are following the path that characterized by smoke. Smoke means lack of vairagya. If you have not resolved the problem of your ego, your mind is constantly thinking of what the future is going to be. What will happen to people around you if you are gone? All this worry becomes like a smoke. While the positive ones experience light. The sakamya karmis, people who are performing actions with expectation for a fruit, they face that smoke. While you are healthy and young, you may have little more vairagya. But if you have not resolved a deeper problem within yourself, vairagya will not come by itself. As body weakens and mind weakens, attachment and dependence begin to grow more and more. That's called smoke. And there is the deity of the night. That refers to lack of viveka. Your intellect refuses to exercise its rationality. It simply stays back, paralyzed. Instead of Shukla Paksha, the bright half, which is characteristic of your feeling advancing, waxing, it's a counter, is Krishna Paksha. Your feeling that was joyous gradually wanes, and more complex feelings arise, feelings of despair, feelings that hold on to hatred, or illusions. Finally, that type of person, the soul, is led to the moon. And the soul feels very joyous. But the moon is symbol of reflected light. Heavenly experience as a result of your good karma is painted by the scriptures as full of joy and pleasure. But you must realize it's all that is like the moon. Not real joy. Therefore, having exhausted your good karma in subtle astral experience, you are born again. And this process goes on. Third type we have ignored. Third type is not yogis, people who are completely disorientated, completely led by their own whims and imaginations and emotions. They follow Yatana Marg, the path of punishment. punishment again is a figurative term. Nobody is there to with a whip. But led by your karma, you may come back into a family with all the previous complexes, and you continue to experience frustration, joy and sorrow. You go on building more illusions. Your evolution, your process of spiritual unfoldment becomes minimum. You may go back into another class of being. Instead of being a human being, you can go back into animal and other. That point I have explained before. There are sometimes highly advanced souls that can step back into animal world, which is not, in that case, it is not a going into a downward process. In their case, it is like a hospitalization. So having exhausted certain obstructive karma, they spring back into highly advanced embodiment as a human being.
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, you are about to listen Spiritual Discourse. The title is Lord Shiva, The Essence of Bhagavad Gita, Part 13, presented by Sri Karthik Ramachandran. Thank you. Om Namah Shivaya.
3: Mad Buddhayo Mam Satatam Pujayantiha Ye Janaha Tesham Nityabhyuktanam Yogakshemam Vaham Yaham. So, here Lord Shiva says, Ishvara Gita 11th chapter 88th verse, one who keeps always his intelligence, one who is always meditating on me and also does stuti, one who eulogizes or one who glorifies me constantly and who always meditates on me, I take care of him completely. I personally take care of him. So he will not fall down. I will completely take care of him. He'll become my dear one. That's what Lord Shiva says. And the same is told in Bhagavad Gita by Lord Shiva through Krishna to Arjuna, 9th chapter 22nd verse. Ananyaschintayantomam ye janah paryupasate tesham nityabhyuktanam yogakshemam mahamyaham. Yogakshemam mahamyaham. That's what was told in the Ishvara Gita also. And then Ishvara Gita 11th chapter 91st verse. Tasmat vinashvaran nanyam styaktva devanasheshatah mameva samsharayet isham sayati paramam padam. So one should discard everything, worshipping other devatas, and just worship me. Shiva eko dyeyaha shivam karaha sarvamanyat parityajya. Same is told in the Atharvashika Upanishad. Casting aside Brahma, Vishnu, Indra, just worship Mahadeva. Shiva eko, worship Mahadeva only, Mahadeva alone and not anyone else. And then individuals, all the jivatmas should actually adopt refuge in me alone. And then by performing the same, one achieves the supreme abode, paramam padam. So which means that it refers to that Parakailasha or Mahakailasha, which is beyond Vaikuntha, Goloka, Devi Loka, Skandaloka, Brahma Loka, Indra Loka. The highest of the highest worlds is Mahakailasha or Parakailasha. So Mahakailasha is told, you know, Mahakailasha Nilaya, Lalita Sahasranamam 578th name talks about Mahakailasha Nilaya, the one who resides in Mahakailasha along with Paramashiva. And Mahakailasha Varnanam is also beautifully described in the Upadesha Kandam, 2nd chapter of Shankara Samhita Skanda Purana. And there are many, many places where that divine world of Lord Shiva is beautifully described in Shiva Dharmottara Puranam, Shiva Mahapuranam, Linga Puranam, Skanda Puranam, Brahmanda Puranam, Vayu Puranam, etc. And then, so that's what is told in Mattah Paratram Nanyat. Bhagavad Gita 7th chapter 7th verse. Mattah Paratram Nanyat Kinchit Asti Dhananjaya Mai Sarvam Idam Protam Sutre Manigana Eva. There is nothing that is greater than Lord Shiva. So that personality, in again, Krishna speaks means that Krishna is not speaking by himself. So Krishna's antaratma, so antaratma bhavam. So we have to understand that. Paramhi Brahma Katitam Yoga Yuktena Tanmaya. He was in yogic union with that supreme reality, and then he was conveying the message of Lord Shiva. So it's actually the words of Lord Shiva. So Mayi Sarvam. So there is nothing that is greater than Lord Shiva. And that kind of fits with the Vedantic epithets. Paraat parataro Brahma Tatparaat parato Harihi Tatparaat parato Ishastanme Mana Shiva Sankalpamastu. Shiva Sankalpa Suktam Rigvedam Kilabhagam 18th verse. No, greater than the greatest is Brahma, and greater than Brahma is Hari, but greater than Hari is that Ishvara, Maheshwara, Samba, Shiva, Chandrasekara, Ambika, Pati. So let my mind focus on that Ambika, Pati, Parvati, Pati alone. Tanme Manaha Shiva Sankalpamastu Eko Rudro Nadvitiya. Yeah, he is one without a second. There is nothing that is equal to him or greater than him. And then there is another verse in Shvetashvatara Upanishad. I'm trying to remember. Yasmat param
4: naparamasti kinchit yasmannani yonajyayosti kaschit vriksha ivastabdo divitishtat yekastenedam purnam purushena sarvam.
3: So there is naparam. There is nothing that is greater than Lord Shiva. Naparamasti kinchit.
4: Nehananasti kinchana.
3: Bhagadaranyakam. Apart from Lord Shiva, there is nothing that is equal to him or greater than him. So... And so that's why also the same is conveyed by, in the beginning of Ishvara Gita, Narayana says the same thing. Kurva Puranam, second canto, first chapter, there is Ishvara Gita, very first chapter, 40th and the 41st verse. Narayana says, Tvam hi veta swamatmanam nahyanyo vidyate shiva tatas tvam atmanatmanam munindrebhyah pradarshaya. Because the sages actually ask Narayana about what is the supreme reality, who is the supreme reality, and how to get rid of the repeated cycles of birth and death. And then Narayana invokes Maheshwara. Maheshwara appears suddenly there. And then Narayana says, Oh Mahadeva, you know, you are that ultimate supreme reality, Paramatma. And you can only explain this, Oh Mahadeva. So no one else can do. So you know, you are the only personality who knows about yourself. Because even Narayana cannot understand. Naham janami ka shrutihi. Krishna says to Radha in Brahma Vaivarta Puranam, Naham janami. I am not aware of his age, O Radha. And even the Shrutis, the Vedas cannot understand his age. Brahma Vishnu Indra Munayor Janma Mrityu Jaraditaha. Brahma and Vishnu and Indra are bound to destruction by birth, bound by birth, old age, disease and death. Matsya Puranam, 154th chapter, 180th verse. And there is an interesting verse. Vishnu. Vishnu says in Padma Puranam, Patala Kanda, 114th chapter, 190th verse. Varsha Koti Sagasramtu. Sagasrabdeir Atanvakam Bhaktya Sampujito Pisha Padono Darshitastvaya. This verse comes in the Narada Puranam Purva Bhagam, 79th chapter, 139th verse. But with a slight modification that is also present in the Padma Purana Patala Kanda, 114th chapter, 189th and the 190th verse. So which means, Varsha Koti, for crores and crores of years I have been searching for your feet, O Lord Shiva. I am still not able to find. You have not manifested that to me. I am not qualified. To see your feet, to have darshan of your divine feet, O Mahadeva. That's why he says, Namastestu, Namastestu, Tvameva Sharanam Gataha. I want to just worship you, I do Sharanagati to you, O Lord Shiva, Mahadeva, Samba Shiva. And that's why here he says, only you can explain about yourself. So please reveal about yourself to these sages, O Mahadeva, Samba Shiva. Only Mahadeva can understand Mahadeva, not Even Brahma and Vishnu cannot understand Lord Shiva. And then, so with this said, there are various places, I would like to quote some references, interesting things. Parashara Upapuranam, where Parashara Maharshi is described as the father of Vyasa Maharshi. And then he makes an interesting, comment. So Parashara Upapuranam, 6th chapter, 22nd verse, there he says, Bahunam Janmanam Ante Mahadeva Prasadataha Rudraksha Dharano Shraddha Swabhavenaiva Jayate. బహూనాం జన్మనాం అంతే. నో ఆఫ్టర్ టేకింగ్ మెనీ మెనీ బర్త్స్ బై ద గ్రేస్ మహాదేవ ప్రసాదత బై ద గ్రేస్ ఆఫ్ లార్డ్ శివ, యు నో ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ లార్డ్ శివ, ఇఫ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు చాంట్ శివ శివ త్రూ యువర్ మౌత్, దట్ ఆల్సో హ్యాపెన్స్ బై ద గ్రేస్ ఆఫ్ లార్డ్ శివ. ఇట్ డజన్ హ్యాపెన్ బై ఛాన్స్. సో మహాదేవ ప్రసాదత రుద్రాక్ష ధారణో శ్రద్ధ స్వభావేనైవ జాయతే. సో దట్ ఫెయిత్ ఇన్ వేరింగ్ రుద్రాక్ష ఆర్ భస్మ ఆర్ లింగ, వర్షిపింగ్ ద లింగ ఆర్ వర్షిపింగ్ శివ రూపం, నో శివ విగ్రహం, స్వభావేనైవ జాయతే, దట్ విల్ కమ్ ఆటోమేటికలీ. యునో వి సీ సమ్టైమ్స్ ద కిడ్స్ ఆల్సో, ఐ వాజ్ సీయింగ్ యునో ఫేస్బుక్ వీడియో, ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇట్ వాస్ లైక్ అ 2 year ఓల్డ్ కిడ్ ఓన్లీ. He went to the Shiva temple and then his father and mother were there. He quickly ran to all the lingas and then he, you know, placed his hand on the linga and then worshipped it. He worshipped all the lingas. No, his mother and father did not do. But that kid was doing, 2-year-old kid. So here, Parashara Maharshi says, Swabhavenaiva jayate. By the grace of Lord Shiva, after engaging in bhakti for Lord Shiva for many, many births, you become qualified and then by default, you get that. Habit of worshipping Lord Shiva. Swabhavenaiva. Oh, I have to wear Rudraksha. I have to wear Basma every day. So that will come by, you know, by default. That's what he says. And then Sutta Samhita, Brahma Gita, 4th chapter. So, you know, many people were asking why Shiva Bhakti is not spread all over, right? So here the answer comes, Gautamasya Munek Shapat Dadichasya Cha Shapataha మహాపావతాం నృణాం శివ జ్ఞానస్య సాధనే సర్వాంగోద్దూలనే తిర్యక్ త్రిపుంద్రస్య చ ధారణే రుద్రాక్ష ధారణే రుద్ర లింగస్యైవ తపూతు పూజనే. నో బికాస్ ఆఫ్ ద కర్స్ ఆఫ్ దదిచి మహర్షి అండ్ గౌతమ మహర్షి, నో ఇట్ ఇస్ డిస్క్రైబ్ దట్ శివద్వేషీస్ విల్ బి బాన్ ఇన్ కలియుగ. In the name of Brahmanas, Shiva Dveshis will be born in the womb of the Brahmana ladies. And then they will have great hatred towards, you know, Rudraksha Dharanam or Tripundra Dharanam. Tripundra is actually that vibhuti that you apply on your forehead, Basma. And then Linga Puja, they will have hatred for it. It's because of the curse of Gautama Maharshi and Dadichi Maharshi. Brahma says that in 4th chapter of Brahma Gita, because many people were asking, so I wanted to just cover that also. Why Shiva Bhakti has not been spread? And then Sutta Samhita, but by the grace of Lord Shiva, we can spread. And by the grace of Gautama Maharshi and Dadichi Maharshi, we can definitely spread. And Sutta Samhita, Brahma Gita, 7th chapter. Aneka Janma Siddhana, Aneka Janma Samsiddha, Shrauta Smartha Parayana, Parayanaha, అనిత్యం ఇది విజ్ఞాయ జగత్ జగత్ వైరాగ్యం ఆప్నుయాత్. సో అనేక జన్మ సిద్ధ, అనేక జన్మ సంసిద్ధ ఫర్ వర్షిపింగ్ లార్డ్ శివ అలోన్ ఫర్ మెనీ మెనీ బర్త్స్, శ్రౌత స్మార్త పరాయణాహ, దట్ బిలీఫ్ ఇన్ ద వేదాస్. శ్రౌత మీన్స్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ శృతి, శృతి మీన్స్ ద వేదాస్, స్మార్త కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ స్మృతి, స్మృతి మీన్స్ ద పురాణాస్ అండ్ ఉప పురాణాస్ అండ్ ఇతిహాసాస్. So this parayanaha, this after engaging in punyas for many, many janmas, this activity of engaging belief in the Vedas, Upanishads and Puranas will develop and one will do parayana of that. And then anityam, and also another knowledge will come. So anityam iti vijnaya, this world is anityam, it's not eternal. So vairagyam apnuyat, one will go in search of vairagyam and surrender to Lord Shiva, because Mahadeva is alone the supreme reality and he alone is imperishable. Jnanat evahi samsara vinasho naiva karmana iti jnatva shiva jnana siddhyartham punarastikaha shrotriyam brahmanashtam cha gurum gachet priyena cha. After you come to the point that everything is bound to perish, whichever you go behind, whichever pleasure you go behind, anything, all the relationships are temporary, all the possessions are temporary,
5: Even the world is temporary. Even Brahma, Vishnu and Indra are temporary. What is the use of going back to Swargalokam or Vaikuntham or Brahma Lokam? When the halahala poison came, Vaikuntham cha dadaha cha. Even Vaikuntham and Brahma Lokam were bound by that halahala poison and it was burning in flames. 9th chapter, 109th verse to the 115th verse of Skanda Mahapurana, Kedara Kanda, Maheshwara Kanda says that. So everything is anityam. Even Brahma, Narayana and Indra are anityam. Or Krishna or Rama are anityam. So only Lord Shiva is nitya. Nityaya shuddhaya digambaraya tasmai nakaraya namah shivaya. First verse of the Panchakshara Mantram says nityaya means as eternal. So we are all anityam. And then through that Shiva Jnanam, Diyate cha Shiva Jnanam, Kshiyate Pashabandhanam, Yasmadadak Samakhyata, Dikshetiyam Vichakshanaihi. Siddhanta Shikamani, 6th chapter, 11th verse. Diksha itself means getting the knowledge of Lord Shiva. Diyate cha Shiva Jnanam, by getting that Shiva Jnanam, the knowledge about Lord Shiva, Di refers to that. Ksha, Kshiyate Pashabandhanam. Ksha refers to once you get that Shiva Jnanam, what happens? This bondage to this material world completely perishes. This is what Yasmata Taksamakyata Dikshetiyam Vichakshanaihi. This is what is Diksha told by Renuka Bhagavad Pada to Agastya Maharshi. And then here continuing, Shrotriyam Brahmanishtam cha Gurum Gachet Priyenacha. And after realizing everything is temporary, now what you have to do? That realization should come, you know, it should be very strong within the heart. Now tomorrow you might get attracted to some kind of material stuff and then go behind that. So that's why the bhakti is important, sadhana is important. There is one video I have uploaded, how sadhana is very very important. How Nandi and Upamanyu and Jaimini Maharshi and Suta Maharshi and Shweta Maharshi were serious, Markandeya Maharshi were serious in their sadhana. And that's how you develop that attitude, okay fine, that's how you get that realization that everything is anityam and Mahadeva alone is nityam. And no one is asking you to take up sannyas or something. Even in marriage life you can achieve Lord Shiva. Nayanmars and Sharanas themselves are an example. But engaging everything in the service of Lord Shiva, that's what is more important. If you beget a child also, you have to give that knowledge of Lord Shiva to him or her. That's the highest knowledge that one can acquire. Shrotriyam Brahmanishtam cha Gurum Gachet Priyenacha. Shrotriyam Brahmanishtam. Go and surrender to a guru who is Shrotriya, who has mastered the Vedas, Shruti, Brahmanishtam, who is in Shivanishta, very, very important. Because many people, you know, they engage in Veda and Upanishad study and they say Shiva Bhakti, they do not encourage Shiva Bhakti. And they say Shiva Bhakti is nonsense. No, that is actually bad. So, one who has studied the Vedas and who is engaging in Shivanishta, completely surrendered to Lord Shiva, because the last message of the Upanishads is Shiva Eko Dhyayaha, Shivam Karaha. Shiva ekodyayaha shivam karaha sarvamanyat parityajya. Shiva alone is the object of meditation. Shiva alone is the object of surrender. No one else. So Brahmanishtam. So who is in Shivanishta? And then who is? Go and surrender to that guru, Vaidika, Shrauta Shaiva Siddhantam. That is Shiva Vishishtadvaitam. Or, you know, you have the Veera Shaiva, Shakti Vishishtadvaitam. Or the Tamil Shaiva Siddhantam. Anybody. And Gurus Tasmai Param Vidyam. Dadhyacha Surapungavaha. And then you get relieved and then you engage in sadhana, continuous sadhana, serving your guru and serving Mahadeva, spreading the Shiva Jnanam. Taittiriya Upanishad talks about spreading the knowledge of Lord Shiva. Swadhyaya Pravachanecha Hritamcha Swadhyaya Pravachanecha Satyamcha Swadhyaya Pravachanecha Damascha Swadhyaya Pravachanecha Tapascha Swadhyaya Pravachanecha. Swadhyaya means you actually engage in study of the Vedas and Upanishads, and then Pravachana, you do lecture and spread the knowledge of Lord Shiva. So, and then moving on. So, Bhagavad Gita, 10th chapter, 23rd verse, Rudranam Shankarashchasmi. This is what is told again in Ishvara Gita by Lord Shiva, 7th chapter. So, you know, here, you know, some people, you know, take it for granted and then say, oh, okay, these 11 Rudras, actually, it refers to Lord Shiva. You know, not, actually, it doesn't. So, we have to understand this very carefully. There are many, many places I have uploaded a video where the difference between Kala Rudra and Paramashiva has been explained. So, many, many places, Mahabharatam, Upamanyu Maharshi says that in Anushasana Parvam, 14th chapter, Padma Purana, Brahmanda Purana, వాయుపురాణ, కూర్మపురాణ, శివపురాణ, లింగపురాణ, దేవి భాగవత పురాణ, స్కంద పురాణ అండ్ పరాశర ఉపపురాణ, శివ ధర్మోత్తర పురాణ ఎక్సెట్రా. వేరియస్ రెఫరెన్సెస్ ఆర్ దర్. ఈవెన్ ద వేదాస్ అండ్ ఉపనిషత్స్ హైలైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రుద్ర అండ్ పరమశివ. సో వన్ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఐ జస్ట్ కోట్ వన్ రెఫరెన్స్, బట్ వన్ కెన్ రెఫర్ దట్ వీడియో. పద్మపురాణ పాఠాలకాండ చాప్టర్ 108, వేర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సీక్రెట్ యాష్ ఇస్ స్టేటెడ్. అండ్ దెన్ లార్డ్ శివ సేస్, దక్షిణాంగే సృజత్పుత్రం బ్రహ్మాణం వామతో హరిం పృష్టే దేశే మహేషాన స్త్రీన్ పుత్రాన్ సృజత్ విభు జాతమాత్రయోదేవ బ్రహ్మ విష్ణు మహేశ్వరా. మహాదేవ త్రూ హిస్ దక్షిణ, త్రూ హిస్ రైట్ హ్యాండ్ హీ క్రియేటెడ్ బ్రహ్మ. వామ త్రూ హిస్ లెఫ్ట్ హ్యాండ్ హీ క్రియేటెడ్ నారాయణ ఆర్ హరి ఆర్ విష్ణు. అండ్ దెన్ పృష్ట త్రూ హిస్ బ్యాక్ హీ క్రియేటెడ్ రుద్ర ఆర్ మహేశ్వర, రుద్ర కాళరుద్ర బేసికలీ ద డిస్ట్రాయర్. సో బ్రహ్మ ఫర్ క్రియేషన్, నారాయణ ఫర్ డిస్ట్రక్షన్, బ్రహ్మ ఫర్ క్రియేషన్, నారాయణ ఫర్ మెయింటెనెన్స్ అండ్ కాళరుద్ర ఫర్ డిస్ట్రక్షన్. అండ్ సమ్టైమ్స్ ఇన్ ద పురాణాస్ ఇట్ ఇస్ డిస్క్రైబ్ దట్ ఫ్రమ్ ద హార్ట్ కమ్స్ రుద్ర, ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ లార్డ్ శివ కమ్స్ రుద్ర. హియర్ ఇట్స్ ఇస్ పృష్టే మీన్స్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ మహేశ్వర, ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ లార్డ్ శివ కమ్స్ కాళరుద్ర. అండ్ సో దీస్ త్రీ ఆర్ ద సన్స్ ఆఫ్ లార్డ్ శివ, దట్స్ వాట్ ఇట్స్ సేస్. సో ద పాయింట్ హియర్ ఇస్ మహాదేవ ఈజ్ బియాండ్ ద త్రీ మోడ్స్. మహాదేవ ఈజ్ శుద్ధ సత్వ, ఈజ్ బియాండ్ ద ట్రినిటీ, హీఈస్ నాట్ వన్ అమంగ్ ద ట్రినిటీ. హీఈస్ బియాండ్ ద హీఈస్ బియాండ్ బ్రహ్మ నారాయణ అండ్ రుద్ర, హీఈస్ నాట్ వన్ అమంగ్ ద ట్రినిటీ. దట్స్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. సో రుద్రాణం శంకరశాస్త్రి రెఫర్స్ టు ద 11 రుద్రాస్ హూ హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ బై లార్డ్ శివ ఫార్ ద డూయింగ్ ద టాస్క్ ఆఫ్ డిస్ట్రక్షన్. దే ఆర్ నాట్ యాక్చువల్లీ లార్డ్ శివ. సో దట్ షుడ్ బి నోటెడ్. సో అండ్ దెన్ ద సేమ్ యు నో భగవద్గీత 11 చాప్టర్ 6th వర్స్ ఆల్సో వెన్ మహాదేవ షోస్ ద విరాట రూప్ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్. సో మెనీ పీపుల్ సే దిస్ అగైన్ నో రుద్రాన్ అండ్ వసు. సో ఇట్ సేస్ రుద్రాన్. సో దర్ ఇట్ రెఫర్స్ టు అగైన్ ద 11 రుద్రాస్ బికాస్ దెర్ ఆర్ 33 crore దేవతాస్, రైట్? సో 11 రుద్రాస్, 12 ఆదిత్యాస్, 8 వసూస్ అండ్ 2 అశ్విని కుమారాస్. సో 8 + 2 + 11 + 12 = 33. అండ్ అమంగ్ యు నో దే హ్యావ్ లైక్ 1 crore దేవతాస్ అండర్ దెమ్. సో దెర్ ఆర్ 33 crore దేవతాస్ టోటలీ. బట్ దీస్ 11 రుద్రాస్ ఆర్ నాట్ లార్డ్ శివ. దే ఆర్ క్రియేటెడ్ బై లార్డ్ శివ ఫర్ డూయింగ్ ద టాస్క్ ఆఫ్ డిస్ట్రక్షన్. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇస్ దట్ దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ వేర్ యు నో వామన పురాణం అండ్ పార్వతీ పరమేశ్వర కళ్యాణం హ్యాపెన్స్ వేర్ ద 11 రుద్రాస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద మ్యారేజ్ ఆఫ్ పార్వతీ మాత అండ్ పరమేశ్వర. So this itself says that the 11 Rudras are distinct from that Parvatipati Parameshwara. And another place, Dadichi Maharshi, in the Shanti Parvam of Mahabharatam, where Dadichi Maharshi comes to Daksha Yajnam, and then he sees everybody, Brahma, Vishnu and everybody, and then he asks, you know, I do not regard anybody that is greater than Maheshwara, and I don't see him here. He is actually described as the king of sacrifices in the Vedas. Avo Rajanam Advarasya. So how have you not invited Mata, Parashakti and Paramashiva? How dare you? He asks that. And Daksha replies in a very, very sarcastic way. He says to Dadichi, you see these 11 Rudras who have the, Jatamudi and who have the Chandra on their head. You see these 11 Rudras who are standing here. I have invited them. But I don't know the personality you are talking about. I don't know the personality named Maheshwara that you are talking about, O Dadichi. So here itself, Dadichi Maharshi, Daksha in a sarcastic way he says, and then here we can understand how the 11 Rudras are distinct from Maheshwara. So he did not invite the Mahadeva. He did not invite Mahadeva and Mata Sati, but he invited the 11 Rudras. So the distinction is shown. So the Bhagavad-gita 10th chapter 23rd verse and Bhagavad-gita 11th chapter 6th verse where it says Rudranam Shankarashchasmi or Pashyadityan Vasun Rudran, it refers to the 11 Rudras and not Lord Shiva, because Lord Shiva is actually the shower of Vishwarupa. And all the opulences are also described as that of Lord Shiva only. So that one. And then moving on to some of the objections that have been raised, let's go into it one by one. So Bhagavad-gita we see in the 18th chapter 61st and the 62nd verse, Bhagavad-gita ఈశ్వరక్ సర్వభూతానాం కృద్ధేసేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. సో హీ సేస్, కృష్ణ సేస్ టు అర్జున దట్ ఈశ్వర, దట్ సుప్రీం కంట్రోలర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్ ఓ మై డియర్ అర్జున. అండ్ దిస్ వర్స్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ద వేదాంతిక్ వర్స్ ఈశాన వెన్ డిస్క్రైబింగ్ ద ఫిఫ్త్ ఫేజ్ ఆఫ్ లార్డ్ శివ. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన, ఇట్ సేస్ ఈశానక్ సర్వ విద్యానాం ఈశ్వరక్ సర్వభూతానాం. నో ద పాయింట్, ఈశ్వరక్ సర్వభూతానాం, దట్ ఫ్రేజ్, ఎగ్జాక్ట్ ఫ్రేజ్ కమ్స్ ఇన్ 1861 ఆఫ్ భగవద్గీత. కృష్ణ సేస్ దట్. సో హియర్ వెన్ ఇట్ డిస్క్రైబ్స్ ద ఫిఫ్త్ ఫేజ్ ఆఫ్ లార్డ్ శివ, ద వేదాస్ ఉపనిషత్ సే ఈశానక్ సర్వ విద్యానాం. ఈశాన ద అల్టిమేట్ కంట్రోలర్ ఈజ్ యాక్చువల్లీ ద లార్డ్ ఆఫ్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ ఈశ్వరక్ సర్వభూతానాం హీఈస్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ అంతర్యామి ఆఫ్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్. అండ్ దట్స్ వాట్ ఇస్ టోల్డ్ బై కృష్ణ టు అర్జున, యాజ్ యాక్చువల్లీ ఈశ్వర, లార్డ్ శివ ఇస్ రిసైడింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్. హీఈస్ మై అంతర్యామి, హీఈస్ యువర్ అంతర్యామి. అండ్ దెన్ 1862 హీ సేస్ తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. తమేవ, గో అండ్ సరెండర్ టు హిమ్, శరణం గచ్చ, శరణం మీన్స్ సరెండర్, గచ్చ, గో అండ్ సరెండర్ టు హిమ్ హూ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆల్ ది లివింగ్ ఎంటిటీస్, హూ ఈస్ డిస్క్రైబ్డ్ ఎస్ మహాదేవ, మహేశ్వర, సాంబశివ, అంబికాపతి, పార్వతీపతి. తత్ ప్రసాదాత్ పరాం, అండ్ వాట్ యూ గెట్ బై సరెండర్ టు హిమ్, తత్ ప్రసాదాత్ పరాం శాంతిం, యూ విల్ గెట్ దట్ పరాశాంతి, దట్ పరశాంతి, ద హైయెస్ట్ పీస్. పరాం శాంతిం స్థానం ప్రాప్సీసి శాశ్వతం, విచ్ ఇస్ ద హైయెస్ట్, విచ్ ఇస్ ద ఎటర్నల్, శాశ్వతం విచ్ ఇస్ ఎటర్నల్, దర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ గ్రేటర్ దాన్ దట్. శివభక్తి అలోన్ ఇస్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దెన్ భగవద్గీత 15th chapter 4th verse, తతః పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ యస్మిన్ గత న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృత ప్రసృత పురాణి. హియర్ ఆల్సో తమేవ చాద్యం. సో హీ సేస్, కృష్ణ సేస్ గో అండ్ సరెండర్ టు దట్, యు నో సరెండర్. సో లైక్ దేర్ హీ యూసెస్ ద వర్డ్ శరణం, హియర్ ప్రపద్యే. సో ప్రపద్యే కమ్స్ ఇన్ ద ఫర్ సద్యోజాత మంత్ర, సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః, భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ప్రపద్యే, సద్యోజాతం ప్రపద్యామి, ఐ వర్షిప్ సద్యోజాత సో దట్ ఐ గెట్ రిలీవ్డ్ ఫ్రమ్ ద రిపీటెడ్ సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, ఉపనిషత్ సే. సో హియర్ కృష్ణ సేస్ తమేవ చాద్యం, గో అండ్ సరెండర్ టు దట్ పురుష, వేద పురుష, పురుషో వై రుద్ర. సో గో అండ్ సరెండర్ టు హిమ్ ఫ్రమ్ హూమ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఆరిజినేటెడ్. మహాదేవ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ హీ డజంట్ హ్యావ్ అన్ ఆరిజిన్. కారణం కారణానాం జ్ఞాత కారణం తు జ్ఞేయ సర్వైశ్వర్య సంపన్న శంభురాకాశమధ్యే అథర్వశిక ఉపనిషత్. హీ అలోన్ ఇస్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాసెస్, బట్ హీ డజంట్ హ్యావ్ అ కాజ్. విత్ దట్ ఓన్లీ నారాయణ సేస్ అహమేవ జగత్కర్త మమ కర్త మహేశ్వర టు వ్యాస, ఐఎమ్ ద కాజ్, ఐఎమ్ ద cause of this universe, oh Vyasa, but mama karta maheshwara, the one who has created me is Lord Shiva. Though, you know, from a secondary standpoint, Brahma is described as the Lord of Vedas, and then Indra is described as the Lord of Yajnas, and Vishnu is described as the Lord of the world. From the primary standpoint, that is from the secondary standpoint, from the primary standpoint if you see, but the antaratma of these three personalities is Lord Shiva. So he is the ultimate lord of this world and the ultimate lord of all the yajñas and the ultimate lord of the Vedas. The Panchakshara mantra is in the center of the Vedas. Shankaraya cha Mayaskaraya cha Namah Shivaya cha Shivataraya cha. That Namah Shivaya is the soul of the Vedas. So tameva chadyam purusham prapadye, go and surrender to that Veda Purusha who is described as the supreme reality. From whom everything began. And then since time immemorial. That's what here Krishna says. So with this also, like Vyasa says many many times in the last chapter of the Drona Parvam Mahabharatam, he says Sharanam Gaccha Kaunteya Varadam Bhuvaneshwaram. Sharanam Gaccha Kaunteya, O Kaunteya, O Arjuna, Sharanam Gaccha, go and surrender to that person Mahadeva Varadam, who is the giver of boons, Bhuvaneshwaram, who is the lord of the universe. Because that's where Arjuna gets confused, right? We saw that before. Arjuna is totally confused and he's not able to come to a conclusion, decision. like because he felt like he was actually killing his enemies. But even before he tried to kill his enemies, there was another personality who came in front of him, his chariot, and then he defeated, he killed all the enemies. It was Lord Shiva who came. And then Arjuna actually is perplexed. From the, you know, from the outside world perspective, people think that, people think that, oh, it was Arjuna who killed the warriors. How great he is. But Arjuna says to Vyasa, only I know, Vyasa Maharshi, that that personality was helping me and Krishna in the war. And then he was not personally going and killing everybody. He was just standing at one place and he had a spear in his hand. And out of that spear, thousands and thousands of spears came and then killed my enemies. And then my arrows were hitting the dead bodies. My arrows were hitting the dead bodies, oh Vyasa Maharshi. So please enlighten me. Who is that personality? And then Vyasa talks 158 verses, beautiful verses, which is present in my playlist also. Lord Shiva, the hero of the Mahabharata war, 24 lectures, 24 episodes are there. And he goes on to describe beautifully. And then he says, Vyasa Maharshi, again and again he repeats, like 6 to 7 times that word comes. Prapadye sharanam devam, varadam bhuvaneshwaram, sharanam gaccha kaunteya varadam bhuvaneshwaram. Go and surrender to him, go and surrender to him. And he says the same thing in the Kurma Purana, first canto, 30th chapter, 65th verse also. First canto, 30th chapter. I don't remember the verse number. But Vyasa says again to Arjuna that go and surrender to him. By surrendering to him, na shoko, you will get relieved of all the sorrows or miseries. Rudra itself, one who removes all the sorrows. Rudra itself, one means actually one who removes all the sorrows from your life. Sharanam gaccha kaunteya.
2: Om Namah Shivaya. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
6: Om Namah Shivaya.

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Shri Gurubhyo Namah Harihi Om. Om Sahanavato Sahanobhunakto Sahaviryam Karavavahai Tejasvinavadhitamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. Bijasyantarivankuro Jagaditam Pranirvikalpam Punaha Maya Kalpita Deshakala Kalanavaichitra Chitrikrutam. మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. బీజస్య అంతర్ ఇవ అంకురః జగత్ ఇదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం. మాయావి ఇవ విజృంభయతి అప అపి మహాయోగి ఇవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్య అంతః ఇన్సైడ్ ది బీజ ఇన్సైడ్ ద సీడ్ ఇవ అంతః ఇవ అంకురః ది స్ప్రౌట్ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ ద బీజ. As the sprout, the power to sprout exists inside the seed. Jagat idam, this jagat also. Prag nirvikalpam, before this creation it was nirvikalpa, without any changes, without any choices, without any transformation in the seed form, avyakta form. పునః అగైన్ మాయా కల్పిత దేశ కాల కలనా బికాస్ ఆఫ్ ది మాయా ది సూపర్ ఇంపోజిషన్ కల్పిత బికాస్ ఆఫ్ ది ఇమాజినేషన్ సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ మాయా ఆన్ ది మాయా వాట్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ దేశ కాల కలనా ఆల్ దీస్ డిఫరెంట్ వేరీ థింగ్స్ దేశ కాల ది టైమ్ స్పేస్ all these picture they can they are superimposed on the maya because of what vaichitra vichitrikritam and how is this desha kala kalana this group of desha and kala this space time this variety how is this vaichitra vichitrikritam it is painted in different varied form vaichitra vaichitra means vichitrasya bhavah vaichitra it is a vichitra very strange different varieties so many varieties it has produced because of this maya superimposition and mayavi eva vijrambyati who is this one who has created this kind of vichitra painting should be done by a painter a creation should be is a creator creation requires a creator A painting requires a painter. The creation requires a creator. Who is the creator? Maya is the creation, the means for creation. The created is Jagat. The creator is Mayavi Iva, like the Mayavi, like a magician. Vijrumbhayati. Vijrumbhayati, he produces. మాయా తు ప్రకృతిం విద్యాతు ఆయినం తు మహేశ్వరం అండర్స్టాండ్ ది మాయా టు బి ప్రకృతి అండ్ ది పవర్ ది వీల్డర్ ఆఫ్ దట్ మాయా ఇస్ మాయి మహేశ్వరణ మహేశ్వర ది ఇన్ వన్ హూమ్ దిస్ మాయా ఎగ్జిస్ట్ ఇస్ మహేశ్వర సూపర్ ఇంపోజ్డ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ నో రియల్ ఎగ్జిస్టెన్స్ బికాస్ దిస్ మాయా మీన్స్ ఇట్స్ లైక్ ఎ మ్యాజిక్ దర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్ విజృంభ్యతి లైక్ మహాయోగివ మహాయోగి ఇవ యోగి ఎ పర్సన్ హూ హ్యాస్ ది సూపర్ న్యాచురల్ పవర్స్ క్యాన్ క్రియేట్ థింగ్స్ బికాస్ హీ హ్యాస్ ది ఫైవ్ న్యాచురల్ ఎలిమెంట్స్ అండర్ హిస్ కంట్రోల్ లైక్ దాట్ దిస్ మహా దిస్ దిస్ ఈశ్వర దిస్ దక్షిణామూర్తి ఈస్ మహాయోగి లైక్ అ గ్రేట్ magician, like a great rishi, yogi, he creates. Creates because of whom? Because of what? Because a yogi creates, there presupposes, that creation presupposes a desire or hatred, something. If he creates something or destroys something, that presupposes desire or hatred. Creation also may be because of hatred. So, there can be any reason for that. See, Vishwamitra created Trishanku Swarga, a Swarga in between the Swarga and the Jagat. Because this Trishanku, this person called Trishanku, he wanted to go.

దక్షయజ్ఞవినాశినం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తిఫలప్రదం నిఖిలాఘసంఘనిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః భక్తవత్సలమర్చతాం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్ పరమప్రమేయమనూపమం భూమివారిన భోహుతాశన సోమపాలిత స్వాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమథ ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూథ సమావృతం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిరుపద్రవం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి దేవదేవం జగన్నాథం దేవేశమృషభధ్వజం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ఆనందం పరమం నిత్యం కైవల్యపదకారణం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యంతకారిణం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి వసిష్ఠ ఉవాచ మార్కండేయకృతం స్తోత్రం యః పఠేత్ శివసన్నిధౌ తస్య మృత్యుభయం నాస్తి సత్యం సత్యం వదామ్యహం